0: రామచేమహే
1: అముత్రభూజాదగ్యమస్య బృహస్పతే అభిషస్తేరముంజః
0: సౌహతామస్తినా మృత్యుమస్మా దేవానామగ్రేభిషజాశచేభిః
1: హరిగుం హరంత

0: నమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన సందేనస్తక్రమతస్యాభయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యాభయజ నమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చైన

0: శుద్ధ్యంత జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సగ్గస్వాహే
1: స్వాహేభ్యో
0: దేభ్య స్వాహాయ
1: భూమాయ స్వాహ
0: స్వాహ
1: దక్షిత.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema Swarupula.
0: Embodiments of love.
1: ఈనాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: ఈనాటి
1: మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: Man today,
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండానే అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది హోల్ వరల్డ్.
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీ ఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: ద పర్సన్ హూ సీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు,
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: if he doesn't sustain the sacred heart,
1: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu,
0: he is not able to recognize his own truth, the true self, in this fleeting ephemeral temporal world.
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు,
0: ఎట్ ఎ ప్లేస్ వేర్ పాయస్ కౌస్ లివ్,
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ టైగర్స్ అండ్ వుల్వ్స్ ఆర్ టు స్టెప్ ఇన్ దేర్? జకాల్స్ స్టెప్ ఇన్ దేర్.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on.
1: పులులు వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకుని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాజ్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న వలన, కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్ యూ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ How do you expect the sacred qualities to live in?
1: ఒకడు ఒక గృహమును నిర్మించుకున్నాడు.
0: A person has built a home for him.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడాను ఉంచుకున్నాడు.
0: He has the main door also for his home.
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: kani bazaar lo poyetvanti kukkalu nakkalu kotulu nundi vetchadaniki veel kaadu.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani ade vidhamgane ee deho devalaya prakto jeevo devasthana taraha deham aneetvanti oka grahamanandu.
0: In this body a home,
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: హీ హ్యాస్ మెనీ డోర్స్.
1: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడాను లోపల ప్రవేశపెట్టాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్ హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: వెన్ హేట్రెడ్, జెలసీ, ఈగో ఆర్ టు ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపన్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్, ద పైయస్ క్వాలిటీస్?
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ ఎర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్, సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha premanaga loka samasta sugino bhavantu sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants every one of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema aneetundi,
0: this selfish love,
1: oka room lo nimminchukunnatundi light vantidi,
0: is like a light in a room.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూమ్కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్,
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: Yet it is not very clear.
1: కొన్ని విధమైనటువంటి ఒక డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: Oka moddunu chuchi manushani bhavistundi.
0: A wood is mistaken as a human.
1: Light undi kaani
0: there is
1: prakashavantamainatundi light kaadu.
0: Light is there, is not that shining.
1: Idi e anyonya prema.
0: This is anyonya or mutual.
1: Paratta prema anetundi sunlight.
0: The spiritual love is the sunlight.
1: Idi అన్ని వైపుల అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరాత్మ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండి.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
1: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: వాట్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: Who belong to
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మ తత్వం ఉంటుండాలి?
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రము గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఐ అండ్ మైండ్ బాడీ ఫీలింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: ఫర్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్,
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ది డివైన్ విల్, యాజ్ పర్ ది డివైన్ కమాండ్.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కాని పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడా నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గరంతా చూస్తున్నారు. అందుకు కనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
0: Children were watching through the windows at every station, all the eatables like fruits and so on.
1: Ayyo digithe avanni teeskovachunu kada, bhujinchavachunu kada ani aashisthunnaru.
0: They really wanted to get down at every station and buy all the eatables.
1: Kaani tandi cheppinatundi dinni paatisthu evaru digaledu.
0: But none of the children got down in strict adherence of the instructions or the father.
1: Enta sepayinappudiki tandri digaledu, పిల్లలు విసుగు పొందారు.
0: The father didn't get down for long and children were disgusted.
1: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
0: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
1: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
0: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
1: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
0: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
1: టికెట్ అన్న దగ్గరే ఉంటుండాలి.
0: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్,
1: మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము.
0: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
1: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
0: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
1: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
0: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
1: భగవంతుడే తండ్రి.
0: గాడ్ ఈస్ ద ఫాదర్.
1: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
0: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
1: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
0: దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
1: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
0: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యు లైక్.
1: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
0: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
1: శాసించాడు.
0: That was the command.
1: కాని ఈ శాసన ఎవరు కూడా శిరసావహించటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ ఫాలోయింగ్ హిస్ కమాండ్.
1: వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
0: దే ఆర్ బిహేవింగ్ యాజ్ ఫర్ విమ్స్ అండ్ ఫన్స్.
1: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
0: యాజ్ ద టికెట్ ఈజ్ విత్ అవర్ ఫాదర్ గాడ్ వీఆర్ ఫేసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ యాజ్ వీ గెట్ డౌన్ ఎవ్రీవేర్.
1: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
0: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
1: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
0: వీ ఆల్సో ఫైండ్ సెవెరల్ ఆఫ్ ది గూడ్స్ కంపార్ట్మెంట్.
1: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడా రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
0: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఏ ట్యాగ్ రిటర్న్.
1: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
0: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
1: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
0: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
1: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
0: Return is written there.
1: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
0: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
1: స్టేషన్ మాస్టర్ ఏ గాడ్.
0: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది కానీ ఎవరికి తెలియదు.
0: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
0: హీ ఓన్లీ రిటర్న్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: కానీ మనం దానికి విచారం చేస్తున్నాము.
0: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
1: దేనికోసము?
0: వై?
1: అజ్ఞానం చేత.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
0: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
1: కనుక దైవమే దీనికి అన్నిటికీ గొప్ప, దైవమే దీని అన్నిటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వీ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
1: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
0: Man is not able to
1: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
0: Man with body attachment.
1: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి.
0: Gives scope for ego, feeling that I have done it, I have seen it.
1: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: And so he is put to troubles.
1: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
0: What we have to know today.
1: ఏది జరిగినా.
0: Whatever happens.
1: ఏది చూచినా.
0: Whatever that is seen.
1: ఏది అనుభవించినా.
0: Whatever is experienced.
1: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
1: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
0: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
1: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
0: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
1: కానీ నమ్మని వారి గతి అంతే.
0: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
1: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
0: ఎనీ టైనియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ కెన్ నాట్ హ్యాపన్ వితౌట్ గాడ్స్ విల్.
1: కదలదు నీదు సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్, ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ యువర్ విల్.
1: అది అనగనేలాగా.
0: Why that and this?
1: Tipilakari Brahma Paryantam Nivi.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: Adi Yerungaru.
0: That is not known.
1: Madi Galangaru.
0: They don't understand.
1: Mudavajandaru.
0: They are not happy.
1: Bhuvini Kondaru.
0: సమ్ పీపుల్ డోంట్
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగదురు కాని కడకి ఏ వ్యక్తి ఎప్పుడు గలుగును.
0: దర్ ఈగోయిస్టిక్ ఆఫ్ దర్ ఇంటెలెక్ట్ అండ్ దర్ మెంటల్ కాంప్రిహెన్షన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ గాడ్స్ విల్.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: దోస్ దట్ have full understanding of this. దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: They are really meritorious persons.
1: దీనిని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: And those that transcend disobey are the sinners.
1: దుఃఖితుడు.
0: And those that disobey
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పముపైన కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వై
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్ట గుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి.
0: Because of these wild cruel animals, what will happen to the pious cows?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునే వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమో పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
0: Immediately understanding
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
0: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
1: Sat anaga trikala bhagyam sat.
0: Sat which is same in all the three periods of time.
1: Moodu kalamulu endu kodunu maarpu chendinatuvante sat.
0: Sat is that which is changeless in all the three periods of time.
1: Atti bhavamulu pravesh pettali.
0: We should have such feelings within us.
1: Idi e nijamainatuvanti sadhana.
0: This is true spiritual practice.
1: Sadhanalu maatram chestu
0: we do practice.
1: హృదయంలోకి ఈ క్రూర మృగములు ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనం ఏమి?
0: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: Small example.
1: ఒక దారం మనం చెండు కడుతున్నాము.
0: You are just winding a thread.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ would be growing bigger and bigger.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: And all the thread windings which you have been doing, they get loose.
1: ఒక్కటే చుట్టేది.
0: But winding is one and the same.
1: మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: But when once you drop, they will be spread everywhere.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: What the spiritual practice we do is less.
1: కాని దాన్ని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: చెప్పటికని సుఖదుఃఖి సమయకృత్వ లాభోలాభిజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమస్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వి ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడ కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈస్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసం.
0: And the politics which sacrifice is needed for the world.
1: జగత్తును బాగు చేయాలంటే
0: to correct the world.
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: We should step in with the spirit of sacrifice.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: In order to work for liberation, we should have this devotion full of love.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగా హెల్ప్స్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్.
1: సుకర్మ కౌశలం.
0: యోగా ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ విత్ ఆల్ ఎక్సలెన్స్.
1: ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
1: తనను తాను తెలుసుకొనక
0: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
1: దైవం అనేటువంటి వాడిని వెతకడం గుర్తుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు.
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో గాడ్ అండ్ అటైన్ రీచ్ గాడ్.
1: ఒక సమయంలో ఎనిబిసెంట్ కూడా చెప్పింది.
0: అట్ వన్ టైమ్ ఎనిబిసెంట్ ఆల్సో సెడ్ సేమ్.
1: ఏమని?
0: వాట్ డిడ్ షీ సే?
1: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
0: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈజ్ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
1: కాదు కాదు.
0: నో నో.
1: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
0: సీకర్ ఈజ్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: వై?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: వై? బికాస్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ద నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్?
1: దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఈజ్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్.
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: Devotee is not merely the one who chants the name of God.
1: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: We find the tape record also singing the glory.
1: గ్రామ్ ప్లేట్ కూడా భజన చేస్తూ ఉండాలి.
0: So also gramophone plate.
1: కానీ ఇవి రెండు కూడా లైఫ్లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: Both of them are lifeless.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చెయ్యాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అవేర్నెస్
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయం నుండి ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is God.
1: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: లవ్ ఇస్ బ్రహ్మ.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
0: Many are in search of Brahma.
1: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
0: Where is Brahma?
1: తన యందే ఉన్నాడు.
0: He is within
1: you. తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
0: When God is within you, you want to search for him outside.
1: కనుక నీటి యందే పుట్టి,
0: having been born in water,
1: నీటి యందే నిలిచి,
0: standing in water,
1: నీటి యందు అణంగు నీటి బుడగ,
0: the water bubble subsides, merges back into water.
1: నరుడు బుద్బుదంబు,
0: human being is the bubble.
1: నారాయణుడు నీరు.
0: God is water.
1: కనుకనే మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
1: మంచివారు కావాలని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
1: మంచివారైనప్పుడే మంచిలో ఒక సర్వము మనకు లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
1: గొప్పవాడైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
0: ఎ గ్రేట్ మ్యాన్ నీడ్ నాట్ నెసెసర్లీ బి గుడ్.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
1: దీంతో ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రతి జీవి ఎందు కూడాను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
0: వాచింగ్ రామా హూ హస్
1: టేకెన్ మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
1: కానీ నారాయణుడు అట్ట కాదు.
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
1: సర్వజీవులు ఎందుకు నారాయణ చూస్తూ వచ్చాడు?
0: ఇన్ఫాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
1: సర్వజీవులు మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు.
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
1: కనుకనే భగవంతుడు,
0: సో గాడ్,
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
0: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
1: అద్దం దేనికోసం అందించాడు?
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
1: చూసుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు.
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
0: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యూ.
1: కనుకనే అర్థమైనది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఒకనొక అమాయకుడు,
0: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
0: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
0: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్ దా.
1: పిల్లంగోయి ఊదుతూ ఉన్నాడు.
0: ఐ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
1: ఈ పిల్లంగోయి ఊదుతం చేత,
0: as he was playing on the
1: flute, ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
0: హి వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
1: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు.
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
0: హి కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ హూ ఆర్ యూ.
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
0: దెన్ హి హెర్డ్ ద సౌండ్, హూ ఆర్ యూ.
1: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
0: దెన్ హి థాట్, ఓహ్ హి ఇస్ ద అదర్
1: పర్సన్ ఫైటింగ్ విత్ మీ. తిట్టాడు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
0: ది అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
1: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
0: అవుట్ ఆఫ్ అటర్ డిస్గస్ట్ హి బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
0: హి క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హి కంప్లైంట్ టు హిస్ మదర్, మదర్, దేర్ సమ్ అదర్ పర్సన్ హూ ఈ
1: మాట మాట్లాడినప్పుడు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
0: వాట్ ఎవర్ ఐ సే హీ స్టార్టెడ్ రిపీటింగ్.
1: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
1: అతను పెద్దవాడు కాదు.
0: ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
1: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
0: ప్రాబబ్లీ
1: ఆఫ్ మై ఏజ్. విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
0: వాట్ రైట్ హాస్ హీ టు స్కోల్డ్ మీ
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
0: అండ్ హి టోల్డ్ హిస్ మై మదర్ యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
1: రేపటి దినం నీ వెంట నేను వస్తాను ఆయన, వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
1: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
0: హీ కంప్లైంట్ టు హిస్ మదర్, మదర్, దేర్ సమ్ అదర్ పర్సన్ హూ
1: ఏ మాట మాట్లాడినప్పుడు తిరిగి అదే మాటనే ఇస్తుంది.

0: boy played on the flute.
1: తిరిగి పిల్లంగో ఈ దిశ ఉండొచ్చింది.
0: And there he listened to the same sound.
1: చూడు వాడు తిరిగి నావరనే ఊతున్నాడు.
0: The boy said, "Mother, see, that other boy is also playing the flute."
1: మరి వీడు కేక వేశాడు.
0: Then the boy shouted.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: Again he heard the shouting back.
1: అప్పుడు చూడమ్మా వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: See, mother, see, the other fellow is putting me to shame by shouting at me.
1: తల్లి అంత గుర్తించింది.
0: Mother recognized the whole drama.
1: ఇది వేరు కాదు.
0: Is not separate.
1: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: There is a stone that produces resound.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: There is no second person there.
1: కొండంతా కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
1: సముద్రం అంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమంతా మృమయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహం అంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: వెన్ వన్స్ వి అండర్స్టాండ్ దట్ వి హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హ్యాస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: And have a control on this nature.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అనింది.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature, prakriti.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
0: when you control the body,
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control, you will find ఆత్మ there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget ఆత్మ, we go by the body and the mind. That is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం
0: కావడానికి
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
1: కనుక మొట్టమొదట మనం మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
1: ఆత్మ. ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
0: Slowly, we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: Then, the animal traits would run away from you.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతూ ఉండాలి, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికీ,
0: whatever might happen,
1: అంత దైవాగ్ని,
0: it's all God's
1: దైవ సంకల్పమే,
0: it's God's
1: దైవ నిర్ణయమే అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
0: When we have got this strong feeling that everything happens according to
1: life
0: God's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
1: Life is a game, play it.
0: Life is a game, play it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy
1: it. Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of difficulties. We should never waver.
1: ధైర్యం

0: దాన్ని ఎదుర్కోవటానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మన కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా
1: when once confusion comes
0: ఫ్యూజ్ అయిపోతుంది.
1: When once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ది ట్రూత్ యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకని ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: We are not able to know the correct meaning behind all this doubt.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: paths. Sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi ye prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasam undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanaka prema chetane mana jeevitham sarthakam gaavinchukovali.
1: In fact we can redeem our
0: prema chetane mana yokka jeevitham gamyanni varaku prayatnam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: మనము దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటిది.
1: బికాజ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: Do no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏ నాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
1: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు,
1: వితౌట్
0: కానీ నమ్మి చెడినట్టి వారి వారు ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
0: ఫెయిత్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds,
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk,
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower,
0: ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice,
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside,
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితం అంటే ఏమిటి?
1: What is meant by human life?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని లక్ష్యం ఏమిటి?
1: What is its aim?
0: దీని యొక్క విశిష్టత ఏమిటి?
1: What is its significance?
0: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యములని భావించి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: కాదు కాదు.
1: It's not so.
0: మానవత్వమునందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణము.
1: And it is the feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: if you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్ట రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింప చేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is the thought first and the practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్. యు అస్యూమ్ ద సేమ్ ఫామ్ యాజ్ యు థింక్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ the saints, he could become noble later.
0: Kani aa rama namamu smaristu smaristu rama roopanni kuda nu chintistu vachadu.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, rama tejasu ee ratnakarudu yendu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: ద ఫేస్ ఆఫ్ వాల్మీకి ఇన్ ఫ్యాక్ట్ హస్ రిఫ్లెక్టెడ్ ద బ్రిలియన్స్ ఆఫ్ రామ.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద టైనీ థాట్ హు థాట్ ఆఫ్ నారాయణ కంటిన్యూస్లీ ఆల్సో క్యారీడ్ ఇన్ హిమ్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఎఫల్జన్స్ ఆఫ్ నారాయణ.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు,
1: ఎట్ వన్ టైమ్ వెన్ డార్విన్ వాజ్ ద స్టూడెంట్,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: హిస్ టీచర్ హెన్స్లో వాజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు,
1: వన్ డే ది స్టూడెంట్,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి అని ఆలోచించాడు.
1: ద స్టూడెంట్ వాంటెడ్ టు బికమ్ యాజ్ గ్రేట్ యాజ్ హిస్ టీచర్.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హి స్టార్టెడ్ ఫాలోయింగ్ హెన్స్లో.
0: క్రమక్రమేణా కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: గ్రాడ్యువల్లీ ఇట్ సో హ్యాపెన్డ్ డార్విన్ అండ్ హెన్స్లో లుక్డ్ అలైక్.
0: కనుక దేనిని మనము స్మరిస్తామో, దేనిని మనము చింతిస్తామో, దేనిని మనం ఆలోచిస్తామో, దేనిని మనం విచారిస్తామో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: యాజ్ యు థింక్ యూ బికమ్, యాజ్ యు డూ యు బికమ్, యాజ్ యు యాక్ట్ యు బికమ్.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: దెర్ఫోర్ యు బికమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ ఓన్లీ యు థింక్ గుడ్, ఇఫ్ ఓన్లీ యు యాక్ట్ గుడ్, ఇఫ్ ఓన్లీ ఎంక్వైర్ గుడ్ థింగ్స్.
0: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ ఒక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No. Verily, you are the spark of the divinity.
0: Kanuka, నీవు నా అంశమైనప్పుడు నా భావములను నీకును నీలో ఆవిర్భవించాలి.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: ఇట్టి సత్యమును గుర్తించినటువంటి అనేక మంది సాధువులు కూడాను మేము బాధలకు గురి అవుతున్నాము, మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్.
0: నీకు కష్టములున్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్ దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
0: పరమాత్మ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are suffering.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్.
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: బ్రతుకుతున్నారు నిజమే.
1: They live, no doubt.
0: కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారు?
1: What sort of a life they
0: live? దైవ చింతన చేయనటువంటి వారు పశువుల వలె బ్రతుకుతున్నారు.
1: Those that lead their life without thinking.
0: పశుగుడముల వలె ప్రవర్తిస్తున్నారు.
1: They behave like animals.
0: పశువు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: Entertain animal thoughts.
0: పశువు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: And they pass through the consequences same as animals.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: The man who is the spark of the divine will enjoy the divine bliss.
0: నిత్యానందమని పొందుతాడు.
1: He will have eternal bliss.
0: పరమ సుఖమును ఆనందిస్తాడు.
1: He will have supreme happiness.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer. making Arjuna sit there on the throne in that chariot.
0: Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: Krishna, nirantaramu nee smaranane chestunnanu.
1: Krishna, I think of you always.
0: Kani naaki kashtam enduku?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu mitruvulanu sarvulanu kudunu kolpoyi neenu yeleetuvanti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: వెలుకు తిరిగి ఇంటికి పోదాం పన్నెండు.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున
1: స్మరణ
0: చేసినంత మాత్రం చాలదు.
1: It's not enough if you just think.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: You should also repeat and you should think again and again. అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును ఒక కర్తవ్యాన్ని ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana managa sarvakala sarvavasthali endukudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times, everywhere.
0: Arjuna, nee oka kalamunu oka niyamamunu puraskarinchukoni nee smaristunnavu kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppudiki nu untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy
0: it. Anusmarane mamanu anusmaryajyatya. Anusmarana.
1: Anusmara. Think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyatya. Yuddhamulo kuda nu nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamulu chekurchunnatvanti sutramu.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kuda nu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principle untuntadu oka kalashalalo.
1: A college has a principle.
0: Atanu aa kalashala principle ga undinanta varaku kuda nu ఆ యొక్క కాలేజీ ఎందు ఉన్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందుకు తన బాధ్యత ఉంటుంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా నువ్వు విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హీ విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ ఫోర్త్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది? ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది? ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ది రెస్ట్ ఆఫ్ ది చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ది ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ది క్యాంపస్.
0: ఏది కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో ఏ గవర్నమెంట్ వో ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి యొక్క అలక్ష్య భావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ అ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి యొక్క భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ది లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఇన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రిని అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ది లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు మీ.
0: తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము.
0: అనగా సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము is the feeling that nothing belongs
0: to me. ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: The human life is carried between these two points, tarakamu and marakamu.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: We can experience all.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: But none belongs to me.
0: ఇదంతా దైవం యొక్క ఇదే.
1: It's all God's only.
0: ఏది నా సంతతి కాదు.
1: Nothing belongs to me.
0: ఏది నా వస్తువు కాదు.
1: Nothing belongs to me.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: This is all the gift of God for that matter.
0: అంత గవర్నమెంట్ దాని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనము కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers, we should also leave. I carry on this so long, the responsibility is with
0: me. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకు ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు.
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: We consider all this as the basis of life.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: How long does it last?
0: ఇది ఏది సత్యం కాదు.
1: Nothing is true.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: When you are going to give it up?
0: ఎవరికి తెలియదు.
1: No one would know.
0: కనుకనే
1: So
0: మానవత్వములో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: So long we are alive, we have to discharge our duty.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: We have to consider everything as God's gift.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహం కలుగుతుంటాయి.
1: However, in human life, definitely we doubt.
0: హే అర్జున,
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: You made me sit on the seat of this chariot.
0: కాదు కాదు.
1: No.
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: You had to make me seated on the altar of your heart.
0: యంత్రము నీవు.
1: You are the machine యంత్రం.
0: యంత్రము నేను.
1: I am mantra.
0: యంత్రము బయటది, మంత్రము లోపలది.
1: మెషిన్ యంత్ర ఇస్ అవుట్ సైడ్, మంత్ర ఇస్ విదిన్.
0: కానీ నన్ను బయట కూర్చోబెట్టావు, కానీ లోపల కూర్చోబెట్టుకోలేదు.
1: బట్ యు మేడ్ మీ సీటెడ్ అవుట్ సైడ్, బట్ యు నెవర్ ఆస్క్ మీ టు సిట్ విదిన్.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క మంత్రం అనుకుంటున్నావు?
1: యూ కన్సిడర్ దిస్ ట్రూ మంత్ర.
0: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
1: ఇట్ షుడ్ బి అనుస్మరణ, కంటిన్యూస్ చాంట్.
0: బయట ఉండాలి, లోపల ఉండాలి.
1: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్ సైడ్.
0: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
1: Krishna, what all you say is true, but I am ordinary human being.
0: Intati unna sthayiki nenu ee reethiga cheragalanu?
1: How can I reach that exalted altitudes?
0: Arjuna, neevu chaala porabadutunnavu.
1: Arjuna, you are mistaken.
0: Nenu edo aaru adugula vyaktiga neevu bhavistunnavu.
1: You consider that I am just
0: aaru adugula vyaktini kaadu nenu.
1: I am not just that.
0: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
1: In order to know my nature, you have to take some more time.
0: గోకులములో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
1: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
0: ఆడుకుంటూ ఉన్నాడు.
1: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
0: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
1: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
0: ఎవరు భరించుకోలేకపోయారు.
1: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
0: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
1: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
0: అప్పుడు గోపాలుడు అందరినీ పిలిచాడు.
1: Gopal has summoned everybody.
0: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
1: He said, I lift this mountain, let all of you come under that.
0: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు.
1: All those that had full faith in Krishna assembled there.
0: ఎట్టి సందేహము లేదు.
1: They had no doubt.
0: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
1: What God says will happen.
0: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్ళారు.
1: They never doubted, they went.
0: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
1: Some started doubting.
0: బాలుండీతడు
1: ఈజ్ అట్రల్ ఎ బాయ్.
0: కొండ దొడ్డది,
1: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
0: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
0: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
1: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
0: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
1: ఆల్ దోస్ డౌటెడ్ దే వర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
0: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చాడు.
1: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ద ట్రూత్.
0: అమ్మా,
1: మదర్,
0: కృష్ణుడు మన్ను తిన్నాడమ్మా.
1: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
0: ఎందుకంటే కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
1: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్ ద రియాలిటీ.
0: యశోద చేయి పట్టుకుంది.
1: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
0: కావాల్సిన పదార్థములు లేవా?
1: ద లాట్ ఆఫ్ ఈటబుల్స్.
0: ఎందుకు నీవు మను తిన్నావు?
1: వై హావ్ ఈటన్ ద మాట్?
0: అప్పుడు చెప్తున్నాడు,
1: దెన్ హి స్టార్ట్
0: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
1: టు టీచ్ డివినిటీ క్లియర్లీ
0: తినంగనే శిశువునా.
1: Am I a child to eat the mud like that?
0: Akuntina.
1: Am I hungry?
0: Erina.
1: Am I hungry or am I mad?
0: Nannu balunu maatri nu chustunnavu. Nenu balunna? Kaadu kaadu.
1: You consider me as a child? No, I am not a child.
0: Nenem verrivaanna? Kaadu kaadu.
1: Am I a fool, mad? No.
0: Chudu naa nooru.
1: You see me now.
0: Chuchindi.
1: He saw.
0: Anni lokamulu kanipistu vachayi.
1: All the worlds are present there.
0: Appudu aame bayapadipoyindi.
1: Then she was faced with

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలనా లేక వైష్ణవమాయా లేక ఇంకే విధమైనటువంటి యొక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: She started doubting like this. Is this all a dream? Is it illusion? What is it? She started wondering.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. It nothing to do
1: body
0: with
1: body is the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకనే ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేనిని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపికల యొక్క వియోగ భారం భరించుకోలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, "Oh gopikas, come here, listen to the message of Lord Krishna."
1: గోపికలు చెప్పారు.
0: గోపికా said,
1: ఉద్ధవా మా హృదయం నిండుకుడను కృష్ణుని యొక్క ప్రేమ భావములే నిండి ఉంటున్నాయి.
0: Our heart is full of love of Lord Krishna.
1: మా నాలుక పైన కృష్ణుని యొక్క నామాన్ని నాట్యం ఆడిస్తున్నాము.
0: Lord's name dances on our tongue.
1: భగవంతుని యొక్క ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తూ ఉన్నాయి.
0: And our eyes constantly watch the divine form.
1: మా భావములన్నీ కూడా కృష్ణులో లీనమై ఉంటున్నాయి.
0: All our thoughts are concentrated on God.
1: ఈ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: We cannot listen to your message.
1: మాకున్నది ఒకే భావమే.
0: We have only one mind.
1: ఒకే చింతనే.
0: Only one thought.
1: ఒకే ప్రేమనే.
0: One love.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుని దగ్గరికే వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they are playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitupatti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatupatti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికాస్ ర్యాన్.
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్లారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్లారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్ ట్రీస్.
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్లారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ అదర్.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ దే.
1: ప్రతి వృక్షం కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హ్యాస్ ఎ మైండ్.
1: ప్రతి వృక్షమునందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: There is love in every tree.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: There is life in every
1: tree. ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: Every tree can respond.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: Every flower can give the joy.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: This truth is known to gopikas only.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: Gopikas who knew this truth went to every bush there.
1: నల్లని వాడు,
0: the one with dark complexion,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పించము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లేని వాడు.
0: అండ్ ద వన్ ఫుల్ ఆఫ్ లవ్,
1: ఒకడు,
0: వన్ ఓన్లీ,
1: మా సర్వము తోచుక వచ్చే.
0: హి హస్ క్యాప్టివేటెడ్, హి హస్ రాబ్డ్ ఆల్.
1: ఓ మల్లియలారా,
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే. ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: గోపికా స్వెంట్ అన్ ఆస్కింగ్ ఆల్ ది బుషెస్ ఓవర్ దేర్, ఓ జాస్మిన్ ఫ్లవర్స్, has krishna has hidden behind you? Krishna is here who robbed all our
1: heart. Manalu maatadtaayane emu telusna?
0: Do they ever feel that jasmine flower can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teriyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there none actually there who are not
1: mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీల.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావం కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం కూడా దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపిక.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యు జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ,
0: కృష్ణ,
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: నే పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: పుట్టలకు పోయి వెన్న లో గుట్టున తినదవు.
0: యూ విజిట్ ది హౌసెస్ ఆఫ్ ద నైబర్హుడ్ అండ్ దెన్ యూ స్టార్ట్ స్టీలింగ్ ద బటర్ ఫ్రమ్ దేర్.
1: పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: దిస్ లెడ్ టు ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఏమిటి ఇది, నీ పెడితే వెన్న తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఇస్ సర్వ్.
1: కానీ గోపికలు ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికలు.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్.
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానం లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బట్టర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్ వేర్ ఎస్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అత్తలు మొత్తుకున్న
0: మదర్స్ ఇన్ లా మే అబ్జెక్ట్.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్న
0: హస్బెండ్స్ మే బి రెడీ టు ఫైట్.
1: నోరెత్తరు.
0: దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్.
1: కోపగించరు.
0: దే ఆర్ నాట్ యాంగ్రీ.
1: ఎటకేగరు.
0: దే డోంట్ గో ఎనీవేర్.
1: భీతిల బోరు.
0: దే ఆర్ నాట్ ఎఫ్రైడ్.
1: గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఇస్ a treacherous enemy to mankind.
1: కనుక అహంకారములకు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు ఈగో.
1: మమకారమును పెంచుకోకూడదు.
0: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఇట్.
1: అభిమానమును అభివృద్ధి గావించుకోకూడదు.
0: డోంట్ గ్రో యువర్ అటాచ్మెంట్.
1: దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసిస్తూ రావాలి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుకనే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: There's no living creature without this.
1: కానీ మానవుడు ఇంత లోతునకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజన్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫిమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వయలిన్ అంటే అంతోనీ వయలిన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వయలిన్ మేడ్ బై అంతోనీ వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వయలిన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ దే వర్ వెరీ యాంగ్రీ.
1: ఏ అంతోనీ, ఒక వయలిన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోనీ, ఇఫ్ యు టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ డు యు క్యారీ ఆన్ యువర్ లివింగ్?
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever we say should be.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity.
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be
1: received. అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. టోటల్ ఓన్లీ.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దట్ గాడ్ హూ ఇస్ టోటాలిటీ యు షుడ్ హావ్ టోటల్ లవ్.
1: కనుక నేను ఈ వయలిన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ మేక్ దిస్ మా.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: దెన్ గాడ్ విల్ బి ప్లీజ్డ్.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: దెన్ వన్స్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ ఐ విల్ బి సాటిస్ఫైడ్.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ప్లీజ్ గాడ్.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: టు మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు.
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: యు షుడ్ నెవర్ వర్షిప్ గాడ్ విత్ ఎ డిజైర్.
1: లేక ఏ జబ్బైనా చేస్తే ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: యు షుడ్ నెవర్ ప్రే ఫర్ ఎ క్యూర్ ఆఫ్ ఎనీ డిజీజ్ ఫర్ దట్.
1: ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: బికాజ్ డిజీజెస్ ఆర్ సో కామన్.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: అండ్ ఆల్ డిజీజెస్ ఆర్
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుంది.
0: హోల్ వరల్డ్ ఇస్ ఆఫ్
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ మనీ.
1: ఈ ప్రపంచంలో భవనములంతా ఉంటున్నాయి.
0: మ్యాన్షన్స్
1: ఈ ప్రపంచంలో సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: ఆల్ కంఫర్ట్.
1: ఇన్ని మనీ నేను ఎందుకు కోరాలి?
0: దెన్ వై షుడ్ ఐ డిజైర్ దెం?
1: నా దగ్గర లేని దాన్ని నేను కోరాలి.
0: ఐ షుడ్ ఆస్క్ దట్ which is not in me.
1: నా దగ్గర ఏది లేదు.
0: What is that missing?
1: నా దగ్గర శాంతి లేదు.
0: I don't have peace.
1: ఈ శాంతి దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: This peace is with God.
1: శాంతాకారం భుజగశయనం పద్మనాభం. భగవంతుడు శాంత స్వరూపుడు.
0: God is embodiment of peace.
1: కాబట్టి ఆ శాంతం కోసం నేను ప్రార్థిస్తున్నాను భగవంతుణ్ణి.
0: I pray to God to come.
1: నా దగ్గర లేదు. లేని దాన్ని నేను కోరాలి.
0: This peace is missing, therefore I should pray for it.
1: దీన్ని ఎవరు ఇచ్చేటువంటిది కాదు.
0: Nobody can give.
1: ఇది ఎవరి దగ్గర లేదు.
0: No one.
1: ఒక్క దైవం దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: No one is in possession of this peace.
1: కనుక నేను ఆ శాంతి కోసం దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: Therefore I pray to God to be peaceful.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the second thing?
1: సుఖము.
0: Happiness.
1: ఈ సుఖము ఎవరి దగ్గర లేదు.
0: Is not present anywhere.
1: ఏదో ప్రాకృతమైనటువంటి సుఖము, క్షణభంగురమైనటువంటి సుఖము.
0: The worldly happiness is momentary.
1: కానీ శాశ్వత సుఖము భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: Permanent happiness, bliss is with God.
1: శాశ్వతమైన ఆనందం అనేటువంటిది భగవంతుని దగ్గర మాత్రమే ఉంటుండాలి.
0: Permanent bliss is in the hands of God.
1: కనుక అట్టి ఆనందాన్ని నేను ప్రార్థిస్తున్నాను.
0: సో ఐ ప్రే టు బి బ్లెస్.
1: ఇది ఇంకొకరు ఇచ్చేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ గివ్.
1: ఇది భగవంతుడే ఇవ్వాలి.
0: ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ.
1: ఈ ఆనందమునకు భగవంతుడే అధిపతి.
0: God is the master of this.
1: శాంతి ఆనందములను ప్రార్థించుతున్నాను కాని నేను లౌకికమైన దానికి ప్రార్థించడం.
0: Therefore I pray for peace and bliss, not for worldly
1: possessions. అతని పరిపూర్ణమైనటువంటి భక్తుడు అంతోని.
0: Antony was such a sort of devotee.
1: ఈ విధమైనటువంటి భగవంతుని పరిపూర్ణత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటుంటారు.
0: There are very few who know the divinity in Antony.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know well.
1: త్యాగరాజు పరమ భక్తుడు రామునకు.
0: No, Tyagaraj is an ardent devotee.
1: ఎట్టి పరిస్థితుల యందైనా కూడాను రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు
0: వన్ డే
1: పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్డ్.
1: నేనెప్పుడు రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ ఇట్ ఇస్ సెడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తరువాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీ చీ చీ, నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I am mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: there is power in Rama.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: there is no devotion in me.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: My devotion is wavering.
1: నీలో శక్తి లేకపోతే రామా,
0: Rama, if there is no power in you,
1: కపివారది దాటున
0: will that monkey cross the bridge?
1: కలికి రోటగట్ tuna,
0: is it possible to bind to the mortar?
1: Lakshmi devi valachuna,
0: will Lakshmi love you?
1: Lakshmanundu kolachuna,
0: will Lakshmana serve you?

0: దట్ ఇంటెలిజెంట్ భర్త విల్ హీ ఎవర్ సర్వ్ యూ.
1: ద పవర్ ఆఫ్ రామా ఈ శక్తిని చెప్పడానికి వీలు కాదు రామా.
0: Rama, it's not possible to
1: estimate your power.
0: If you have no power, will Lakshmi come and press your feet like
1: that? Sushumuddhi gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee padamulle gateni vaddistunnade.
0: Will that Bharata serve you? Will he press your feet?
1: Lakshmanudu elanti vaadu adisheshude.
0: Lakshmana is adishesha himself.
1: Atanu nirantaramu nidra aharamulu maani ninnu sevistunnade.
0: He has sacrificed his food and drink and
1: serving. Shakti lekapothe aa koti hanumantudu inta pedda lankanu కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంకా నీ ఎంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ ఇస్ సచ్ మైటీ పవర్ ఇన్ ది నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్.
1: రామ క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ త్యాగరాజు, త్యాగరాజు ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: When every devotee has got such a feeling and that the disbelief will follow like a shadow.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు.
0: They have full faith in God.
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: But certain times they act in a contradictory way.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్.
1: స్థిరమైన బుద్ధిని మనము పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు యందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోటీ.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింప చేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యు వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటర్ జలమే వస్తుంది.
0: ఇఫ్ యు క్యారీ విత్ యు ఎ స్మాల్ టంబ్లర్ యు విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యు టేక్ విత్ యు ఎ బిగ్ వెసల్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్
1: ఫుల్. ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మియర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, ఇఫ్ యూ అండర్టేక్ సర్టెన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్,
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యూ విల్ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకని చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హిస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హిస్ ఎటర్నల్.
1: చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ అండ్ యూ కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు,
0: హీ స్టాండ్స్ ఎస్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హీ స్టాండ్స్ ఎస్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీ వన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి,
0: బట్ వీఆర్ ఆఫ్టర్ మొమెంట్
1: కాలం కూడా వ్యర్థం భావించుకుని,
0: అండ్ వీ వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం,
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి, భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్.
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు.
0: ఆర్
1: బెక్కులను వ్యర్థము గావించుకుని
0: అండ్ వి వేస్ట్ టైం,
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నాం.
0: అండ్ వి వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమే మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్.

0: లోపల ఉండినటువంటి భావం ఏకించిత్తైనా మారటం లేదు.
1: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వేస్
0: భావములు మారినప్పుడే భజన చేసినందుకు సార్థకము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వీ చేంజ్ ద
0: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్
0: మనసులు మారాలి.
1: ద మైండ్ షుడ్ చేంజ్
0: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ దివినిటీ.
0: కనుకనే మనం భజన చేస్తున్నాము.
1: సో వీ డు భజన్.
0: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగ తాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
1: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ వీ గో బై ద ట్యూన్.
0: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
1: వీ మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
0: హృదయాన్ని మార్పు గావించాలి.
1: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
1: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
0: దుష్ట భావములు దుష్ట చింతనలు దుర్భావం చేత మనసు నింపుకోకూడదు.
1: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్ వికెడ్ ఫీలింగ్స్.
0: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
1: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
0: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
1: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ విల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
0: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
1: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
0: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
1: విదౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
1: సో మెనీ ఆర్ హియర్.
0: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు
1: థౌసండ్స్ ఆర్ హియర్.
0: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
1: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
0: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
1: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
0: తన భావమే తన యొక్క సంకల్పమే తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
1: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్ ఆన్ హిజ్ ఓన్ థాట్ ఆన్ హిజ్ ఓన్ ట్యూన్ దెన్ ఫర్
0: అందరూ వినడానికి చెవులుంటున్నాయి.
1: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
0: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
1: సో యూ షుడ్ సింగ్ సో దట్
0: అందరి హృదయాన్ని ఊపాలి.
1: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
1: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
0: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
1: ఇట్ ఇస్ అటర్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి నీ రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
1: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్ బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
0: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
1: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్ వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
0: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
1: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
0: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
0: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
1: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
0: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
1: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
0: ఓన్ ఎవరి కోసం పాడావు నీవు?
1: దెన్ వై
0: ఆర్ యు కోసమే పాడావు?
1: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: 10 మంది కోసం కాదు ఇది.
1: నాట్ ఫర్ ద పబ్లిక్.
0: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకొని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
1: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్.
0: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క బిజీ లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
0: చేసి ప్రయోజనం ఏమిటి?
1: చూసి
0: ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అన్నింటి
0: ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
0: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
0: కబీర్ దాస్ చెప్పాడు.
1: కబీర్ దాస్ సెడ్,
0: రామా
1: రామా,
0: నేను ధ్యానం చేయలేను.
1: ఐ కాంట్ మెడిటేట్.
0: నేను జపము చేయలేను.
1: ఐ కాంట్ డూ జప.
0: యోగము ఆచరించలేను.
1: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
0: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
1: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
0: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
1: బట్ వన్ ఐ హావ్.
0: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
1: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
0: ఏమిటి ఆ సూత్రము?
1: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
0: అది నా ప్రేమ సూత్రము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
1: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
0: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాదు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
0: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
1: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
0: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనం ఏమి?
1: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
0: ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ భజన్?
0: ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
0: అన్నింటికి నీ ప్రేమ అనేటువంటి యొక్క ప్రాణము.
1: లవ్ ఇస్ లైఫ్.
0: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
0: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
1: సో గోపిక సెడ్,
0: ఓ కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
1: మై హార్ట్ హాస్ బికమ్ ఎ బారెన్.

0: the enthusiasm. Prema
1: sudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Prema nadullu pravahimpaga muradi ganamu seyagadi.
0: As the rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karigimpa chesetundi ganam paadali.
0: We should sing as to make our hearts.
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: sing in such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: Oh Lord Krishna, talk to us so sweetly so that our heart would be full of love.
1: Veda saramanta jesi.
0: Collecting the essence of Veda.
1: Nada brahmamuganu maachi.
0: Transforming into sound.
1: Venu vandu tirugamosi.
0: Feeling the whole murali.
1: Gana roopamuganu maachi.
0: And changing into the form of music.
1: Vata paadu ma Krishna.
0: Oh Krishna, sing for us.
2: Niyokka వేదసారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ థ్రూఅవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
2: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
2: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
2: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
2: Mana dehame murali.
0: Our very body is murali.
2: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
2: Aite
0: then
2: ee venumunandu madhyalo e maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
2: Idi e maatram e padartham addu vachina idi susvaranga untundadu.
0: There's no matter inside a flute.
2: Kanuka naa yokka deham aneetundi murali lopala ee vaanchalu aneetundivi addu lekunda దీన్ని నువ్వు మురళిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
2: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
2: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్
2: కలి ఏజ్ ప్రపంచాలన్నీ కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
2: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
2: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
2: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: Every moment is sacred for that matter.
2: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
2: క్షణ క్షణం కూడా నువ్వు పవిత్రమైనటువంటిది.
0: మోమెంట్ టు మోమెంట్ దే ఆర్ సేక్రెడ్.
2: అట్టి పవిత్రమైన భావం చేతనే మనం పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
2: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతి.
0: God is present all over, all heads.
2: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్
2: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఫైండింగ్.
2: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: యు సీ దట్ యు వాచ్ ఎ మ్యాన్ దేర్.
2: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: బట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ హస్ గాట్
2: ఇన్ హిమ్. నీవు మనిషి రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుణ్ణి చూడటం లేదు కదా.
0: యు సీ ది ఫామ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ బట్ యు డోంట్ సీ ద ఫీలింగ్.
2: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: వితౌట్ ది డివినిటీ హౌ డు యు ఫైండ్ ద మ్యాన్ ఎగ్జిస్టింగ్.
2: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎయిర్ అరౌండ్ యు.
2: కానీ నీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ దట్.
2: నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: కానీ గాలి లేదంటావా?
0: బట్ కెన్ యు డినై?
2: గాలి లేకపోతే నీ ఎట్లా ఉండగలిగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
2: గాలి ఉంది.
0: దేర్ ఇస్.
2: నీకు కనిపించదు.
0: యు డోంట్
2: సీ. నీ చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
2: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: లైక్ వైస్ గాడ్ ఇస్ అరౌండ్ యు.
2: కంటికి కనిపించడు.
0: యు డోంట్ సీ హిమ్.
2: చేతికి చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: నిర్మలమైనటువంటి
2: హృదయం కలిపినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: అండ్ వన్స్ యువర్ ప్యూర్ హార్ట్ గాడ్ విల్ స్టెప్ ఇన్.
2: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో షుడ్ డెవలప్ సీక్రెట్ హార్ట్.
2: ఏది పవిత్రమైనది?
0: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
2: అందరి ఎందుకు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ గాడ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దట్ ఇస్ రియల్.
2: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు అక్యూజ్
2: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: హూమ్ సోఎవర్ యు లవ్ ఇట్ అమౌంట్స్ టు లవ్ ఆఫ్ గాడ్.
2: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: దిస్ ఇస్ రియల్ పాయస్నెస్.
2: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: టు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
2: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: డూ యూ థింక్ ఎ పైస్ మ్యాన్ ఇస్ ద వన్ విత్ ఆకర్ రోబ్?
2: అతని కాదు సాధువు.
0: నో,
2: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: ద వన్ విత్ పైస్ క్వాలిటీ ఇస్ పైస్ మ్యాన్ సాధువు.
2: పవిత్రమైన హృదయం కలిగేవాడే సాధువు.
0: ద వన్ విత్ సీక్రెట్ హార్ట్ ఇస్ సాధువు.
2: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: హి హస్ చేంజ్డ్ ఓన్లీ ద డ్రెస్ బట్ నాట్ ద క్వాలిటీ.
2: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: వి షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
2: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దట్ ఇస్ ద ట్రూ థింగ్.
2: మనం చేసే సర్వకర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ టేక్ అస్ నియర్ గాడ్.
2: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా చెడులో ప్రవేశించము.
0: వన్స్ వీ నో ద ట్రూత్ వీల్ నెవర్ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
2: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
2: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
2: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
2: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
2: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
2: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
2: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
2: ఈ హృదయం అనేటువంటి క్షేత్రం లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హ్యాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
2: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
2: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్ బి
2: కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
2: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
2: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
2: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
2: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి కృష్ణ.
2: కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
2: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చి
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
2: కలుగుని ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
2: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
2: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
2: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వి వాంట్ టు బి బ్లిస్ఫుల్.
2: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
2: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యూ.
2: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
2: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
2: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
2: కనుక నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విత్ ఇన్.
2: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ హ్యూమానిటీ.
2: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై యూర్ హ్యాపీ వై డోంట్ యూ క్రై.
2: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
2: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
2: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
2: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
2: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
2: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
2: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యువర్
2: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
2: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
2: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
2: విచార పడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవత్ అంశము, నేను విచార పడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
2: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
2: should be like this?
0: I'm the spark of God. So
2: that
0: anxiety should not be there.
2: When you entertain such sacred thoughts, you will be blissful.
0: When you entertain such sacred thoughts, you will be blissful.
2: ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్ నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
2: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
2: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
2: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్
2: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
2: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
2: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
2: అంతా తనదే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
2: గాడ్. ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానే వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
2: నీవి కాదే.
0: Because they don't belong to you.
2: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
2: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
2: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
2: యు కమ్. పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
2: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
2: నీ బాధ్యతని ఇచ్చాడు.
0: నీ
2: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంట్ టు డు యువర్ డ్యూటీ.
2: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
2: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
2: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
2: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: When once we have that feeling, we can experience the true divinity.
2: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
2: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: God is love.
2: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
2: కలుగనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
2: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
2: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
2: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
2: అంజలగిటింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly
2: receive. ఇచ్చావా అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
2: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
2: అంత నీవిచ్చింది.
0: Everything
2: is నీవిచ్చింది నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
2: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
2: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
2: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
2: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
2: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
2: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
2: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
2: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇస్ ఇనఫ్.
2: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made.
2: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
2: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
2: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
2: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment of love.
2: బ్రహ్మైవ భవతి.
0: It's all known the Brahman.
2: ఏమి స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
2: డార్విన్ అట్నే అయ్యాడు.
0: Darwin became like that.
2: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: So also ప్రహ్లాద.
2: నారదుడు అట్నే అయ్యాడు.
0: ఆల్సో నారద.
2: వాల్మీకి ఆ విధంగానే
0: మారాడు.
2: ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెం రీచ్ దట్ హైట్.
2: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితమును అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
2: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
2: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
2: అందువల్ల మామనస్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
2: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
2: ఆఫీస్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
2: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
2: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
2: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
2: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు
2: హావ్ గివెన్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్.
2: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: Without that broad-mindedness,
2: సంకుచితమైన భావముల చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
2: కనుకనే మనం సంకల్పాలను మనం మా మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సే.
2: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
2: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ
2: హ్యూమన్. నా ఆకారం మానవత్వము. నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్లవుతాను?
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యు బి ఎ హ్యూమన్?
2: పశువులు ఉండేటువంటి పాకలోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డు యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
2: కరుణ నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పురులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
2: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
2: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి భావాలు దినదిన అభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
2: దుష్ట గుణములు దుష్ట భావములు దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్ ది వికెట్ ఫీలింగ్స్
2: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్ జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
2: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
2: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
2: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్
2: మనం బయటికి పోవడానికి రావడానికి మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
2: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్ యు డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
2: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యు హావ్ టు డ్రైవ్ దెమ్.
2: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దమ్ అవుట్ ఇమీడియట్లీ.
2: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
2: మంచి భావాలు వస్తే నీ వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
2: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
2: body. మానవత్వములు ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
2: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
2: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: బట్ కీప్ అవర్ లైఫ్.
2: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
2: ఏం విశ్వాసం కావాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
2: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
2: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
2: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్రూమ్.
2: చాకలవాణికి వేస్తున్నావు.
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
2: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబి ఆర్ ద వాష్రూమ్, యూ విల్ నాట్ గివ్ యువర్ డ్రెస్.
2: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్
2: కత్తిరించుకోవాలని ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
2: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ది హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
2: వాడు కత్తిరించుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
2: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
2: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
2: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చేంజ్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
2: చేంజ్. వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్.
2: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
2: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్,
2: వీటన్నింటి పైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
2: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
2: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, చాకలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాష్మెన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
2: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
2: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
2: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యూ నో ఫెయిత్ ఇన్ యూర్సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
2: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
2: యూర్సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in yourself, faith in God. This is the secret of greatness.
2: అది నీ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
2: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
0: If you have no faith in yourself, how do you have faith in others?
2: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కడే.
0: First you must have faith in God.
2: మిగతాదంతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: Doesn't matter if you don't have faith in others.
2: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: The only one whom we have to believe.
2: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
0: Relations would come up to the main door into the to the burial ground.
2: బంధువులు నిన్నపాయని ఆపద్ బంధు భగవన్ నామేర.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
2: ఎక్కడ పోయినప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ అరౌండ్
2: యూ. ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హ్యావ్ గాట్ మనీ దే విల్.
2: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
2: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించే?
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
2: కనుక ఏ యొక్క మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చా.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ ద గాడ్ విల్ ప్రొటెక్ట్.
2: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
2: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
2: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
2: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ వాట్ ఇంటెన్.
2: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ ఫర్ ద పర్చేజ్.
2: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హస్ ఇంప్రిజన్డ్ హిమ్.
2: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
2: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
2: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
2: సీతారాముల చెట్లకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
2: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
2: నో ఇది ఏమాత్రము తప్పు కాదు.
0: నో మిస్టేక్ ఇట్ ఆల్
2: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ
2: చెప్పాడు.
0: హి సెడ్ సో.
2: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
2: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
2: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
2: రామచంద్ర.
0: రామచంద్ర
2: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ ఇస్ దాట్?
2: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాస్ ఫెల్ట్ సో సాడ్.
2: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్, ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ సెడ్ సో.
2: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్.
2: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
2: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్.
2: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
2: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
2: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
2: జయ విజయులు నారాయణ్ని వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్ వాంటెడ్
2: టు పార్ట్ ఫ్రమ్ గాడ్. కానీ శాపవశాత్తు వారు రాక్షసులై పుట్టారు.
0: బికాజ్ ఆఫ్ ది కర్స్ దే హాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
2: కానీ నారాయణుని ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
2: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వి కాంట్ బి అవే ఫ్రమ్ యు ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
2: నాయన. మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
2: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
2: నేను ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
2: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
2: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
2: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
2: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: కంస హేటెడ్ కృష్ణ.
2: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
2: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
2: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
2: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
2: ఇంకా ఏమని సభలోపల కూడా అతన్ని అనేక విధంగా విమర్శించాడు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
2: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాల పైన పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
2: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
2: ఆ రక్తం కృష్ణుడి పాదాలకి అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
2: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
0: వాట్ ఎవర్ మే బి ద వే,
2: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్.
2: ప్రేమతో పూజించండి.
0: అవుట్ ఆఫ్ లవ్ విత్
2: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
0: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్.
2: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
0: టు టీచ్ టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
2: సంక్తి ఏ రీతిగా చేసుకోవాలి అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
0: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు అస్.
2: చూడండి, పూలు సూది దారం ఉంది.
0: హియర్ వి హావ్ ది ఫ్లవర్ ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
2: కానీ పుష్పమాల తానగున
0: can that be a garland?
2: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి సమ్ గార్లెండ్ మేకర్.
2: సొమ్ములు రత్నాలు గలవు అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
0: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెజెంట్ దేర్.
2: కానీ సొమ్ములు నిర్మాణమగున
0: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూ.
2: చేసేవాడు ఒక ఉండాలి కదా.
0: దట్ షుడ్ బి గోల్డ్ స్మిత్.
2: ప్రణతి నూనె వత్తి గలదు, దీపపు వెలుగు కలుగున.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్?
2: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి వన్.
2: అదే రీతిగానే ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
2: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
0: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
2: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
0: బట్ దేర్ షుడ్ బి టీచర్.
2: అదే విధంగానే
0: లైక్ వైజ్
2: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
0: గాడ్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
2: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
0: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
2: ఎందుకు అవతారం వచ్చిందంటే
0: వై ఇన్కార్నేషన్?
2: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
0: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
2: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులై
2: పుట్టినారు, జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
0: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
2: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
0: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో యాస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
2: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
0: దీస్ సేక్రెడ్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెంట్ టు రిమైండ్ us అవర్ రెస్పాన్సిబిలిటీస్.
2: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా,
0: యు నో హౌ కౌస్ ఆర్,
2: పంటను చూసి తెలికే ముందు దానిలో పడిపోతాయి.
0: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
2: బాగా త్వరగా తిని తినేస్తాయి.
0: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
2: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప చేసుకుంటుంది.
0: కౌస్ యాస్ దే గో బ్యాక్ దే మాస్టిగేట్ వన్స్ అగైన్ అండ్ దెన్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్.
2: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
0: So on these sacred occasions we have to swallow all the good things that are
2: తర్వాత మీ స్వస్థానం పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
0: By time we go back to our places we should recall, remind ourselves.
2: అది ఈ యొక్క బోధనలంతా.
0: That is the teaching.
2: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
0: You have been listening but never forget what you listen.
2: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
0: The moment you go back, recall.
2: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
0: And then practice.
2: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
0: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
2: విన్నంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్,
2: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
0: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
2: ఏది చేసినా దైవ కార్యమే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
2: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
0: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

0: స్వామి, మీ చల్లని అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి ఏతించి ఈనాడు మానస సంచరరే అను సంగీత సుమాంజలిని మీ పాదాల చెంత భక్తితో సమర్పించుకుంటున్నాము స్వామి. కరుణతో స్వీకరించి మీ దివ్య అనుగ్రహం మాపై కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి.
1: ఓం శ్రీ సాయిరామ్. ద డివైన్ అవార్డ్ ఆఫ్ ప్రశాంతి నిలయం ఈజ్ అ స్పిరిచువల్ బీకన్ డ్రాయింగ్ థౌజండ్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ ఎవ్రీ సింగిల్ డే. సమ్ అరైవ్ యాజ్ స్పిరిచువల్ సీకర్స్, సమ్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆన్సర్స్ టు లైఫ్స్ మెనీ ఛాలెంజెస్, అదర్స్ కమ్ మ్యూర్లీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. Yet everyone who sets foot on the sacred land invariably experiences a profound rejuvenation of body, mind and soul. Let us all listen to the conversation of one such family that has come on the sacred Bharti Yatra. Aha, enta kaalam tarvata mee chantaku cherukunnamu swami. ఇక్కడ అడుగు పెట్టగానే మనస్సు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంది.
2: నిజమే కదా స్వామి, దయ వల్ల సంకల్పం వల్ల మనం పుట్టపర్తికి చేరుకున్నాము.
1: పిల్లలు పదండి, ముందుగా మనం వినాయకుడి దర్శనం చేసుకుందాం.
3: అమ్మా, ఈ గణేశ ఎంత ప్రశాంతమైన ముఖముతో ఉన్నాడు కదా, ఈ గణేశాన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు?
1: స్వామే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడు మన మనసులోని మాటను స్వామికి చేరవేస్తాడు తెలుసా? శ్రద్ధగా దండం పెట్టుకోండి, మన పర్తి యాత్ర చక్కగా జరగాలని వినాయకుడిని ప్రార్థిద్దాం. రండి రండి.

0: అమ్మా, ఆ పిల్లలంతా ఎవరు?
1: వాళ్లంతా స్వామి విద్యార్థులు.
0: స్వామి విద్యార్థులా?
1: అవును, ప్రస్తుత సమాజానికి మానవతా విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని స్వామి శ్రీ సత్యసాయి విద్యా సంస్థలని 1960లలోనే స్థాపించారు. లౌకిక విద్యకు ఆధ్యాత్మిక విద్యను జోడించి ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని సూచించారు. బాలబాలికలను భారతీయ సంస్కృతి విలువల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వ్యాపింపజేయగలిగే ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతుంది మన సాయి సరస్వతి విద్యా విధానం.

0: అమ్మా, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం?
1: అదిగో అదే గాయత్రీ మాత ఆలయం, అమ్మవారి పూజ జరుగుతున్నట్లున్నది. పదండి, అమ్మవారిని స్తుతించి ఆశీస్సులు తీసుకుందాం.
0: ఓ అలాగే, మరి ఈ ఆలయం గురించి అమ్మవారి కథ మాకు చెప్తావా?
1: హా, పుట్టపర్తిలో ఎన్నో విగ్రహాల ప్రతిష్టకు సహకరించిన సుబ్రహ్మణ్య చెట్టియార్ గారికి ఒక రాత్రి కలలో గాయత్రీమాత కనిపించారట. ఆ సంవత్సరం గాయత్రీమాతను ప్రతిష్ఠించే ఏర్పాటు చేయమని స్వామి ఆజ్ఞాపించగా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు చేశారు. వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా 1998 అక్టోబర్ 9 అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది.
0: అసలు గాయత్రీమాత అంటే ఎవరమ్మా?
1: ఆమె జగజ్జనని, దుష్టులను శిక్షిస్తూ లోకాలను పాలిస్తూ భక్తులను సత్య మార్గంలో నడిపి రక్షిస్తూ ఉంటుంది.

0: అమ్మా, అదిగో రాములవారు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉన్నారిక్కడ.
1: అవును, ఇది శ్రీరామ పరివారం.
0: ఈ ఆలయం ఎప్పుడు కట్టారు స్వామి?
1: ఇది 1999లో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు రాసిన రామనామ లిఖిత జప పుస్తకాలను భూగర్భ నిధిలో భద్రపరిచి ఆ దివ్యమైన పునాదిపైనే ఈ మూర్తులను వేదికగా నిర్మించారు.
0: అవునా, అద్భుతం. రామయ్యను మన తోడుగా నీడగా ఉండమని మనసారా ప్రార్థిద్దాము.

0: కదా, మరి స్వామి ఇక్కడే పుట్టారా అమ్మా?
1: హా, పుట్టపర్తిలో సత్తమ్మ తల్లి గుడి అనేది ఒకటి ఉన్నది, శివాలయం దగ్గర ఉంది. అదే స్వామి జన్మస్థలం. సాధారణంగా ఏ శివాలయంలో అయినా కూడా శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా పరమశివుని ఏకశిలా పాలరాతి విగ్రహమును కూడా స్వామి ప్రతిష్ఠించారు. స్వామి పుట్టిన చోటు అంటే ఎంత మహిమాన్వితం అయిన ప్రదేశం! ఇక్కడికి చేరుకోవడం మన అదృష్టం. ఇప్పుడు అందరం కలిసి ఆ సర్వలోక వశంకరుడైన సాయి శంకరుని స్మరించుకుందాం.

పుట్టపర్తిలో ఒక నది ఉంది కదూ? అవును, చిత్రావతి నది. అమ్మా, వెళ్లి చూసేద్దామమ్మా. ఓ, తప్పకుండా. ఈ చిత్రావతి నది నందిగిరులలో చింతామణి అనే ప్రదేశంలో పుట్టి మన స్వామి పాదాలను స్పృశించి ధన్యమయ్యేందుకు గలగలా పారుతూ వచ్చి ఎన్నో పల్లెలను సస్యశ్యామలంగా ఉంచుతోంది. ఈ చిత్రావతి ఇసుక తిన్నెలు స్వామి అనేక దివ్యలీలలకు సాక్ష్యము. ఈ లీలల గురించి, ఆ పుణ్యనది ఔన్నత్యం గురించి తెలుసుకుంటారా మరి?

0: అమ్మా, చిత్రావతి నది నిజంగా ఎంత గొప్పదో కదమ్మా.
1: హా, పదండి పదండి, మీకు ఇంకొకటి చూపిస్తాను.
0: అమ్మా, ఏమిటి స్థూపం? దీన్ని గురించి కూడా చెప్పండి నాకు.
1: అది సర్వధర్మ స్థూపం. ప్రపంచం నలుమూలల నుంచి, ఎన్నో దేశాల నుంచి వివిధ భాషలు మాట్లాడేవారు స్వామి సన్నిధికి వస్తారు కదా. అందరికీ స్వామి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చారు. అదే ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, ప్రేమ మతం. దానికి ప్రతీకే ఈ స్థూపం.
0: అవునా, అర్థమైంది. ఈ స్థూపం పెద్దగా భలే నిర్మించారు కదా నాన్నా.
2: అవును, 1975లో 50 అడుగుల ఈ స్థూపాన్ని ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా భక్తుల స్వచ్ఛంద శ్రమతో నిర్మించారు తెలుసా. స్వామి సన్నిధిలో అన్ని మతాల వారు ఏకమై భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తారు. సర్వమత సమ్మతమే సాయి మతం.

0: అమ్మా, ఎక్కడి నుంచో సంగీత వాయిద్యం వినిపిస్తోంది కదూ. ఎంత బావుందో, నాకు కూడా సంగీతం నేర్చుకోవాలనుందమ్మా.
1: తప్పకుండా నేర్చుకోవచ్చు. స్వామి సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అందుకే శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలను స్థాపించారు. అక్కడ యువత శాస్త్రీయ సంగీతమును ఎంతో శ్రద్ధతో అభ్యసిస్తారు.

0: పిల్లలు, ఒక ప్రశ్న అడగనా?
1: అడుగమ్మా.
0: చూసారా, దేశ విదేశాల నుండి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారంతా ఇక్కడికి వచ్చి ఏం పొందుతున్నారు?
1: ప్రేమ.
0: చాలా బాగా చెప్పారు. ఈ యాత్ర ద్వారా పుట్టపర్తి గురించి మీకు ఏం చెప్పాలనుకున్నానో అది మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. స్వామిది 1000 తల్లుల ప్రేమ. దూరాన ఉన్న తన పిల్లల కోసం తల్లి ఎంత తపన పడుతుందో మనందరినీ చూడాలని స్వామి కూడా అంతే ఎదురు చూస్తారు. అందుకే మనం ఎప్పటికప్పుడు ప్రశాంతి నిలయం వస్తూ స్వామి దివ్య ప్రేమ వాహినిలో సేద తీరుతూ ఉందాం. ఇక్కడ ఇంకా గోకులం, హిల్ వ్యూ స్టేడియం, చైతన్య జ్యోతి ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం, సరేనా?
1: ఓ తప్పకుండానమ్మా.
0: రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి. గోపికలు, గోపబాలలు గోకులంలో ఎంత వైభవంగా జరుపుతారో మన పుట్టపర్తిలో కూడా అంతే వైభవంగా జరుగుతుంది కృష్ణాష్టమి. సాయి కుల్వంత్ హాల్ అంతా ఎంత అందంగా అలంకరించారో చూసారా?
1: అవునమ్మా, చాలా బాగుంది. నాన్నా, మనం కూడా లోపలికి వెళదామా?
2: విశాఖ జిల్లా వారు పట్టి యాత్రకు వచ్చారు. కోలాహలంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారట. పదండి, మనం కూడా వాళ్లతో కలిసి చిన్న కృష్ణయ్యను ఆహ్వానిద్దాం.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Shri Krishna Janmashtami, the day which marks the divine advent of Lord Shri Krishna. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program will be offered at Bhagwan's divine lotus feet by the Prashanti Bhajan group. At around 9 a.m., the sacred cow procession from Sri Satya Sai Gokulam will enter Sai Kulwant Hall to receive the divine blessings of our beloved Sai Krishna. We will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow is the second day of the three-day Parthi Yatra by the devotees from the Vishakhapatnam district, state of Andhra Pradesh. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Vishakhapatnam, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a dance drama presentation titled Janani by the Bal Vikas children and Sai youth of Vishakhapatnam district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasalato Shri Krishna Bhagavanuni Divyavataranu Pandugaga Jarupukune Repati Shri Krishna Janmashtami Parvadinana Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi. 8:20 Prashanti Bhajana Brindam Swamivari Pada Padmala Chanta Bhakti Sangeeta Karyakramanni Samarpistaru. Tadupari Shri Satya Sai Gokulam Nundi Uregimpuga Gomatalu Sai Krishnuni Ashishulakai Sumaru 9 Sai Kulwant Sabha Mandapamloniki Vichchenu. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన భక్తుల 3 రోజుల పర్తియాత్రలో రేపటి 2వ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేదపట్టణంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం విశాఖపట్నం జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత జననీ పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: So this is what we will learn now, and like always we begin with the lyrics and then move on to the raga, the tala and the meaning of every word of this bhajan. Let's get started.
3: Guru Deva, Guru Govinda, Mandara, Giridhara, Shirdi, Purishwara, Jaya, పర్తీశ్వర సాయి శివ సుందర రూప శ్రీ సాయి దేవా వైదేహి మోహన నారాయణ.
2: Now that we know the lyrics, let's move on to learn how to sing this bhajan. Brother Ravi Kumar and Anirudh will now demonstrate to us its tune.
3: This bhajan is being sung in the scale C sharp pancham.

0: Guru Deva comes from Guru and Deva. Guru is preceptor. Deva means God. Who is a true Guru? Let us listen to Bhagwan.
1: Kova Guru Yohi Hitopadecha Anaga Hitamunu Bodhinchi Manavuni Yokka Matatattvamunu Abhivruddhi Parachi Matani Vikasimpajesi శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయ స్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వాని గురువు అని చెప్పవచ్చు.
2: వన్ హూ టీచెస్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ గుడ్, వన్ హూ ప్రమోట్స్ మ్యాన్స్ రిలిజియన్ ఇన్ వన్స్ ఓన్ మైండ్, వన్ హూ మేక్స్ వన్స్ మైండ్ స్టడీ, and one who teaches you the sacred karmas that are contained in our shastras and thus lights up the jyoti of the atma in your heart, he can be styled the proper guru.
1: Aithe ee guru ee rendu padamulu yendu acharamulu yendu unnatundi antaratthani kudanu manam kontha vicharinchali. Gukaram anaga andhakaram ani, rukaram anaga tan nivaranani kudanu induku oka artham.
2: We must also try and understand the significance of these two letters, Gu and Ru, that are contained in this word. Gu is darkness or ignorance. Ru is the removal thereof.
1: Anaga ajnanam aneetvanti kammukunnatvanti cheekatini prajnanam aneetvanti yokka jyotito dooramu gaavinchavachchu aneetvanti uddeshamuto manayandu aavarinchinatvanti yokka ajnanamunu dooramu chesi ప్రజ్ఞాన తత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో నీలమనరింప చేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం.
2: దిస్ మీన్స్ దట్ ఇన్ ది డార్క్నెస్ విచ్ ఇస్ అవర్ ఇగ్నోరెన్స్ బై షోయింగ్ ది లైట్ ఆఫ్ అవర్ విజ్డమ్ వీ విల్ బి ఏబుల్ టు రిమూవ్ అండ్ గెట్ అవే ఫ్రమ్ అస్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. Thereby removing this ignorance and show us the effulgent light of the divine Atma that is present in us, that is the function of this Guru.
1: Aithe ittu cheyivaru evaru aneetvanti danni manam tirigi manam vicharana salipinappudu gukaro gunatitaha rukaro roopavarjitaha ani gunatitudu roopavarjitudainatvanti vaade itti prayatnamunaku poonukotaniki arhudani kudanu indulo nirnayinchabadindi.
2: We again ask a question, who is it that can do this and achieve this? We get the answer in respect of Gu, the Gunatita, one who is above all attributes. In respect of Ru, we get Rupavarjita, one who has no form and given up all forms. That's what is contained in this word Guru.
1: Gunatitudu Rupavarjitudu okka daivamu tappa anyulu indulo kanipincharu.
2: One who has no attributes and one who has no forms is only God. No one else will satisfy these two requirements.
1: Aithe ippudu lokam lopala guru aneetvanti padamuto chalayinchetvanti varanta kudanu etti varu ani manam adagavachunu kaani veerandaru kudanu edo sanmarga sambandhamainatvanti vishayamulu telapavachunu leka konni rakamulainatvanti sadbodhanalu salapavachunu anta maatrame kaani itti ajnanamunu dooramu chesi దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలోకి చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత కాని ఈ అన్యులకు అర్హత కానేరదు.
2: బట్ వీ మే ఎంక్వైర్ హూ ఆర్ ది కైండ్ ఆఫ్ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ గురూస్ ఇన్ ది ప్రెసెంట్ డే వరల్డ్. What kind of people are they and what do they do? It is possible in many cases that they will show you the good paths, the good ways of living. They will probably also give you some good teachings and good ideas. But there is not the possibility of these people leading you from darkness and ignorance to light and wisdom. It's only the divine, only the God that can do such things.
1: Itti loka guruvulanu rendu bhagamulaga vibhajinchabadindi. ఒకటి బోధ గురువు అని రెండవది బాధ గురువు అని.
2: సచ్ టీచర్స్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్ మే బి డివైడెడ్ ఇన్ టు టూ కైండ్స్, వన్ హూ టీచర్స్ అండ్ వన్ హూ కాజెస్ పెయిన్.
1: అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది.
2: దట్ మీన్స్ One who has come in order to get some learning at the feet of the Guru gives him such trouble. He takes away his wealth and property and he causes him so many difficulties. This is one kind of Gurus.
1: Itti Guruvulu, inka Guruvu aneetvanti daniki maroka artham kuda untundali. Guru anaga bharamu ani.
2: There is also one other meaning for the word Guru. Guru means weight, heaviness.
1: ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులని కూడా చెప్పవచ్చును.
2: సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ వెరీ హెవీ అన్బేరబుల్ బర్డెన్ ఆన్ ది వరల్డ్.
1: ఇంకా రెండవ గురువులు ఏదో కొంత వారికి తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం.
2: The other kind, the second kind of gurus are such that to some extent, whatever they know, to the extent to which they can teach, they do teach to the disciple. Thereby, their own lives are, they become sacred and they help the disciple also to move on and progress to some extent.
1: Itti avasthalnu puraskarinchukoniye, Guru Brahma, Guru Vishnu, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha annaru.
2: It is only in this context that it has been said, Guru is Brahma himself, Guru is Vishnu himself, Guru is Sakshat Parabrahma. This is the meaning of this particular sentence in respect of Guru.
1: Aite, ee Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha anetuvanti daniki, ee naati guruvulu, tama tamaku sambandhinchinatuvanti arthamulu taamu cheppukuntu, నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి.
2: However, today the teachers use and interpret these statements to their own advantage. They tell the disciples that your teacher himself is Brahma. Your teacher is Vishnu. Your teacher is Maheshwara. In fact, your teacher is Sakshat Parabrahma. This is how they tell the student and enhance their own position in the eyes of the disciples.
1: Pratibhalamunu asinchi prabodhincheetvanti yokka vyakti teacher kavachu. Kani pratibhala apeksha leka tana yokka swasthanamainatvanti hrudayasthanamunu vikasimpajesukuneetvanti prayatnamlo sadguruudaneetvanti vaadu దైవ స్వరూపకంగానే ఉంటుండి తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గం నందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు. మన యొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలు చేరి వచ్చినప్పుడు సద్గురుడే మనల్ని వెతుక్కొని కూడాను రావటానికి కూడాను పూనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అట్టి సుసమయమును ప్రాప్తించిన తక్షణమే శుకులవారు ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరీక్షిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినముల యందు తన యొక్క మోక్ష ప్రాప్తికి అర్హుడిగా గావించాడు.
2: One who expects to get paid in return to his efforts as a teacher, that is quite understandable and he will be called a teacher. But this is different from what we understand by the word Sadguru. A Sadguru is one who does not expect any return for his efforts. He is usually in your own heart. He may teach you what he wants to teach you about the divine, either in your dream state or when you are awake and by himself appearing to you or by any other method. But what one has to recognize is that he will come to you depending upon the time, depending upon your deserving it and the situation. We may take the example of King Parikshit. When King Parikshit prayed, he had a Sadguru in Sukha Rishi. At once he came and he gave him the divine message.
1: Indulo Guru Brahma ani mottamodati yokka padamu.
2: In this, the first thing is Guru Brahma.
1: బ్రహ్మ చేసేటువంటి పనులు ఏమిటి? పూర్వ జన్మాంతర సంస్కారములు పురస్కరించుకుని ఆయా అర్హతను ఆయా కర్మఫలమును ఆయా భావచిత్తమును పురస్కరించుకుని ఆయా జన్మల యందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూసుకుంటూ రావటము ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం.
2: What does Brahma do? Brahma considers what kind of previous births has an individual had. What were his desires and how did he fulfill them? What is the kind of karma or work he did? In accordance with these things, he will determine in what kind of birth one should be born. He will also take into consideration through that particular birth and work that he is doing, what kind of birth he should get in future. This is Brahma's work.
1: Adevidamugani. మన యొక్క సంస్కారమును మన యొక్క ప్రవర్తనను మన యొక్క అర్హతను పురస్కరించుకొని మన యొక్క అభిష్టమును కూడాను పురస్కరించుకొని ఏ నామము ఏ విధముగా వీడు ఆచరించినప్పుడు ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును అట్టి కాలమును అట్టి నియమమును అందించేటువంటి వాడు ఇది గురు బ్రహ్మానికుడును చెప్పడంలో ఏలాంటి తప్పు ఉండదు.
2: ఇన్ ది సేమ్ మేనర్ One who considers your desires, the nature of your life, and the kind of family in which you are, and then determine what kind of name, what particular name of the Lord, what customs and what methods of prayer will suit you and will do good to you. One who determines such things and teaches you, he may also be called Guru Brahma.
1: Inka Guru Vishnu anaga. విష్ణువు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు. మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేరదు. అట్టి పెట్టినటువంటి ఒక మొక్కకు పాదులు కట్టి నీరు పెట్టి ఎరువును వేసి దానికి రక్షణ కట్టి అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది.
2: Simply because Brahma has created something that cannot grow and that cannot prosper. Take a plant. If we just put the plant in the earth, that's not going to grow of its own accord. We shall have to look after it. We shall have to put a fence around it. We shall have to water it when it is needed. In this way, we will have to help it to grow. Only then it will become a big tree.
1: అదే విధంగా గురువులు ఏదో ఒక నామం ఇచ్చి ఒక నియమమును చెప్పి దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు. తాను తిరిగి విష్ణు స్థానంలో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణాశక్తిని అభివృద్ధి యొక్క కార్యక్రమంలో కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణువు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటాది.
2: In the same manner, if the Guru simply suggests to you a name of the Lord and tells you the manner in which you have to carry on your meditation, that is not enough. But Guru must take again the place of Vishnu and he must give you all the support. He must enable you to utter the name of the Lord and go through all the processes and gain the necessary strength. Then the Guru will take the form of Vishnu.
1: Inka. గురుదేవో మహేశ్వరః. మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయం ఉనరించటము అని ఇందులో మనకు అర్థం.
2: ది నెక్స్ట్ వన్ ఇస్ గురుదేవో మహేశ్వరః. వాట్ ఈస్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర? ఇన్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ ది వర్క్ ఆఫ్ మహేశ్వర ఈస్ టు సింప్లీ మేక్ ఇట్ లయ ఆర్ మేక్ వన్ విత్ ఇన్ఫినిటీ.
1: లయం అనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడా చెప్పటం కద్దు.
2: దిస్ వర్డ్ లయ is being explained by several people in many different ways.
1: నాశనం ఉనరించటమని కాని కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని ప్రళయంలో రూపనామములు లేకుండా చేయటమే కాని అనేక మంది చెప్పటం కద్దు.
2: Many people explain it either by saying this signifies complete destruction. Some say this signifies the disappearance of the object in question. Some say that it will go without the name or the form being left behind.
1: కానీ లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు.
2: These are not the correct meanings for this word laya.
1: లయమనగా లీనము అని. లీయతే గమ్యతే ఇతి లింగః అన్నారు. అనగా ఏ స్వస్థానం నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం.
2: లయ హియర్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ టు మీన్ మెర్జింగ్ అండ్ ఫ్రమ్ వేర్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ దట్ ఇట్ గోస్ బ్యాక్ అండ్ మెర్జెస్ ఇన్ టు ది ఒరిజినల్ సోర్స్ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లయ అండ్ దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వర్క్ ఆఫ్ మహేశ్వర.
1: అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదే విధముగా మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మ లక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు.
2: Just as it is the function of Maheshwara to merge whatever it comes from the original source back into the source, so also if this guru about whom we are talking in this world, if he can make man go back to realize the Atma Tattva as his source and merge again into the original source of Atma Tattva, we can regard the worldly guru also as taking the place of Maheshwara.
1: Anaga ichina namamunu అభివృద్ధిపరిచేటువంటి యొక్క రక్షణ కూడా కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందం అనేటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయములలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అని ఈ ముగ్గురు విడివిడి కానేరదు. ఈ ఒక్కొక్క కర్మనందు, ఒక్కొక్క స్థానమునందు, ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు.
2: Thus, the whole process which consists of giving you a name, using that name of the Lord for your own growth and prosperity, thereafter let fruits of bliss grow on the tree of your life, enable you to enjoy those fruits of bliss, and from the seeds that grow out of the fruits of bliss, get you to merge into immortality, which is your original source. These are the various aspects in which these three, Brahma, Vishnu, Maheshwara, should function as gurus. These are not three separate people, separate gurus. They are only three names to one and only one guru who functions in these three different aspects at three different times.
0: Wasn't that such a beautiful explanation of who is a true guru and what are the roles that a guru has to play in real life? This was from a Divine Discourse delivered during summer course 1973. Moving on, Govinda, a name for Lord Krishna, means the one who subdues our animal tendencies. Govinda also means the one who protects us and who finally liberates us. So in this line we bow down to the eternal Lord who is the supreme preceptor for all ages and for all people. We move on to the second line.

0: బుర్రుమనుచు జీవుండను పిట్ట బొట్ట బొమ్మను విడిపోగా బర్రున నీడిగిన కర్ర బొమ్మ ఇది సర్రన బయటికి లాగెదరే అన్నట. ఈ యొక్క జీవత్వం అనేటువంటి యొక్క హంసతత్వం అనేటువంటి యొక్క ఈ పచ్చి ఈ దేహము నుండి విడిపోయిన తక్షణమే దీనిని కాలు బట్టి బయటికి లాగివేస్తారు.
1: ఇఫ్ ది బర్డ్ ఆఫ్ లైఫ్, ది బర్డ్ ఆఫ్ జీవ runs away, leaves this body and goes out, immediately this body becomes a stick and is simply pulled out and thrown away.
0: తాను ఎంతో ప్రేమతో కట్టుకున్నటువంటి భవనమునందు కూడాను తన్ను పండబెట్టారు. నిత్యమైనటువంటి దేహమును ఆధారం చేసుకుని కేవలం దేహమే నేననేటువంటి విర్రవీగేటువంటి యొక్క వెర్రితలకు ఎవ్వరు కూడాను జవాబు చెప్పండి. మీరు దేహము కాదు, మీరు మనసు కాదు,
1: యు ఆర్ నాట్ ది మైండ్,
0: మీరు బుద్ధి కాదు,
1: యు ఆర్ నాట్
0: మీరు చిత్తము కాదు. ఆ దైవత్వం అనేటువంటిది మీలో అణగమణిగి ఉన్నటువంటి దాన్ని ఆవిర్భవింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బ్లాసమ్ ది డివినిటీ దట్ ఇస్ ఇన్ యూ.
0: ప్రయత్నం ద్వారా ఎంతైనా మనం సాధించక వీలవుతుంది.
1: బై ఎన్ ఎఫర్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కనుకనే సాధనమున పలు సమకూరు ధరలో ఉన్నది.
1: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ సెడ్ by effort you can get and acquire anything that you want.
0: Yegaradaniki prayatnam chesthe enta dooramaina kuda nu potundi pachi.
1: The bird, if it makes an attempt to fly, it can go any distance.
0: Ishtam lekapothe inchaina munduku sagadu.
1: If it does not want to do it, it cannot move even an inch.
0: Kanukani ee manavattam anetundi danni konni prayatnamula dwara manam sadinchi పరమాత్మ తత్వాన్ని మనము గుర్తించుకోవటానికి తగిన కృషి జరపాలి.
1: సో త్రూ ఎఫర్ట్ అండ్ త్రూ సాధన బై మేకింగ్ ఎన్ అటెంప్ట్ రికగ్నైజ్ డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మానవుని ఎందున్నటువంటి ఈ జగత్తునందున్నటువంటి ఈశ్వరత్వాన్ని కొంతవరకు తెలుసుకునే నిమిత్తమై ఇట్టి సమావేశములు, ఇట్టి సనాతన ధర్మములు, పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మనం అవలంబించుకునే నిమిత్తమై ప్రాచీనులు అనేక విధమైనటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: In order to recognize this sacred aspect of Ishvara, our ancients have designed many methods like these congregations and like Sanatana Dharma. Several paths have been given to us by our ancients.
0: Ee Sanatana Dharma anetundi kevalamu manavuni tho paatune thanu needaga jantapachiga thanu aavirbhavistu vachindi.
1: This Sanatana Dharma has always been coming with us from time immemorial as the shadow accompanies every object.
0: Sarvajana sammatamainatundi Sanatana matamu.
1: The Sanatana religion is something which is acceptable to all
0: manavatvanni vikasimpa chesetundi Sanatana dharmamu.
1: Sanatana dharma is one which blossoms the human qualities.
0: Manavatvanga nirupinchinatundi Sanatana dharmamu.
1: Sanatana dharma is something which has established the human quality.
0: Kanukani ఈ సనాతన ధర్మమును సర్వులు కూడా ఆచరించి సర్వేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని మనము చేరుకున్నాం.
1: విత్ ది ఇంటెన్షన్ దట్ ఆల్ పీపుల్ షుడ్ అక్సెప్ట్ దిస్ సనాతన ధర్మ అండ్ ఆల్ పీపుల్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ దర్ డిజైర్ దిస్ కాంగ్రిగేషన్.
0: అయితే నేను మానవుడను అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను ఈ మానవత్వానికి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు, శాసనములు మనం కొంతవరకు ఆచరించక తప్పదు. నేను మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు కూడాను దైవాన్ని మానవ రూపమునందే చూడాలి.
1: సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ సీ గాడ్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మరొక రూపంలో దైవత్వాన్ని దర్శించడానికి వీలు కానే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్ ఫర్ యూ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది లార్డ్.
0: కారణం ఏమనగా నీలో మానవత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: The reason for that is, it is the human form and the human nature that
0: ye naadu nee hrudayamulandu nenu manavudanu kaadu aneetundi bhavamu ninnu vadali povuno aa naade daivattam aneetundi saakshatkaristundi.
1: That day when you can get rid of this illusion that you are only a human being,
0: anta varaku nee enni grandhamulu chadivinappatikini kevalam telivi tetana penchukonavachune kaani daivattam aneetundi neelo ye maatram kodanu aavirbhavinchadu.
1: Till then, however many texts you may read, you can only promote your intelligence and knowledge, but you cannot have the vision.
0: Anekamandi grandhamulu chadutu untuntaru.
1: Many people keep on reading texts.
0: ఈ గ్రంథముల ద్వారా తెలివితేటలు ఎంతైనా కూడా పెంచుకోవచ్చును.
1: త్రూ దీస్ టెక్స్ట్ యూ కెన్ ప్రమోట్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది వానిలో ఏమాత్రం అణుమాత్రమైన కూడాను ఆ అభివృద్ధి కాదు.
1: బట్ ఇన్ దెమ్ స్పిరిచువాలిటీ విల్ నాట్ గ్రో ఈవెన్ టు ఎ స్మాల్ ఎక్స్టెంట్.
0: గ్రంథములను చదివిన తరువాత మనలో కొంత ఆచరణ కూడాను అత్యవసరంగా మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆఫ్టర్ రీడింగ్ ది టెక్స్ట్ వీ షుడ్ రికగ్నైజ్ దట్ వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వీ హావ్ రెడ్ ఇన్ ది.
0: కంఠ శోషణ కలిగించేటువంటి ఉపన్యాసములే మనం ఆధారంగా తీసుకుని ఆశిస్తున్నామే కానీ అనుష్ఠానం అనేటువంటిది పక్కకు నెట్టుతున్నాం.
1: వీ ఆర్ ఓన్లీ గివింగ్ అటెన్షన్ టు పీపుల్ హూ గివ్ లెక్చర్స్ యూజింగ్ దర్ థ్రోట్ బట్ ప్రాక్టీస్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్ బై అస్.
0: అనుష్ఠానం అత్యవసరం.
1: practice is essential.
0: నీవు దానికి తగినటువంటి యొక్క సాధనలు నువ్వు చేయక ఎన్ని గ్రంథములు చదివితే ఏమి, ఎన్ని విధమైనటువంటి యాత్రలు చేస్తే ఏమి, ఎంత గొప్ప వారిని నీవు దర్శిస్తే కూడాను ఏ విధమైనటువంటి ఫలితము లభించదు.
1: Without putting into practice what you get from the text, it is no use reading text, it's no use making pilgrimages.
0: మానసిక పరిణామం జరగాలి.
1: Transformation of the mind should happen.
0: ఏనాడు మానసిక పరిణామం జరుగునో ఆనాడే ఆధ్యాత్మిక పరిణామం కూడా లభిస్తుంది.
1: When the transformation of the mind takes place, that day your spiritual aspect will change.
0: కనుక మనము ఇలాంటి సత్యాన్ని కొంతవరకు గుర్తించుకొని ఈ సాధనలు కూడా నువ్వు సలుపుతూ సమావేశాలు నిర్ణయించిన యొక్క విషయాలను చూసి అర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: Performing such sadhana, recognizing, you must try, make an effort to forget the decisions that have been made in the congregations.
0: సత్య సాయి సంస్థలకు కొన్ని విధమైనటువంటి యొక్క నిబంధనలు అనగా శాసనములను ఈనాడు మనము నిర్ణయించుకున్నాం.
1: Today we have decided to accept certain regulations and controls for the Satya Sai organization.
0: ఈ యొక్క శాసనములు ఈ నిబంధనలు ఎందుకోసము, ఆధ్యాత్మిక మార్గానికి కూడా కొన్ని నిబంధనలు అవసరమా అని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: Some people ask a question, for the spiritual path also are regulations and controls necessary?
0: దీనికి చిన్న ఉదాహరణ,
2: కేవలం నీరు పోసి పోషించినంత మాత్రం మొక్క అభివృద్ధికి రాదు.
1: The plant would not grow just by watering it.
0: దానికి ఇతర మృగముల ద్వారా కొంత అవాంతరములు జరగకుండా దానికి కొంత కంచె కట్టి కాపాడుకోవాలి.
1: We will also have to give it a fence so that it is not damaged by external sources.
0: ఆ మొక్క వృక్షమైన తర్వాత మనకు కంచె అక్కర్లేదు.
1: When that grows into a tree, we do not have to have a fence.
0: అదే విధముగానే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మొక్క అనేటువంటి దాన్ని మనం నాటుకున్నాం.
1: In the same manner, we have planted the spiritual plant as a small plant.
0: దీనికి ఈ ప్రపంచమందు అనేక రకమైనటువంటి అవాంతరములు దీన్ని చేపడానికి ప్రయత్నం చేస్తుంటాయి.
1: In this world, there are so many things which are dangerous to the survival.
0: దీనిని కాపాడుకునే నిమిత్తమై కొన్ని నిబంధనలు అనేటువంటి కంచె మనం కట్టుకోవాలి.
1: In order to protect this plant of spirituality, we have to have some kind of regulations.
0: ఇది పూర్తి పెరిగి పెద్దయి ఫలించినటువంటి సమయంలో మనకి ఈ నిబంధనలు అక్కర్లేదు.
1: When this grows into adulthood and becomes big, then the fence.
0: అప్పటికి నీవు సర్వసంగ పరిత్యాగి కావచ్చు.
1: By that time you can give up everything.
0: కానీ సర్వసంగ పరిత్యాగి కాక పూర్వము ఈ విధమైనటువంటి యొక్క నిబంధనలు నీవు ఆచరించకుండా ఉండినా నీకు ఏమాత్రం కూడా దీని అభివృద్ధి చెందదు.
1: But if you have not grown to that stage, if you do not accept regulations as a fence, you will not have the fruit.
0: ఇక్కడ మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భావిస్తున్నాము.
1: Here we are expressing the feeling brothers and sisters.
0: మన సత్య సాయి సంస్థలందు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక నిబంధనలు ఒక విశ్వాసంతో మనం జరుపుతూ వస్తున్నాం.
1: We are conducting our Satya Sai organizations with a distinctive feature, namely brotherhood of man and fatherhood of God.
0: కనుక అమెరికాలో ఉండినా కానీ అతను నీ బ్రదరే, జర్మనీలో ఉండినా నీకు బ్రదరే, జపాన్ లో ఉండినా నీకు బ్రదరే, రష్యాలో ఉండినా నీకు బ్రదరే.
1: సో వెదర్ వన్ ఇస్ ఇన్ అమెరికా ఆర్ జర్మనీ ఆర్ జపాన్ ఆర్ రష్యా, హీ ఇస్ యువర్ బ్రదర్.
0: కానీ ఈ బ్రదర్స్ బ్రదర్స్ అనేటువంటి దాంట్ లోపల అమెరికాకు ఒక రూల్స్, జపాన్ కు ఒక రూల్స్, రష్యాకు ఒక రూల్స్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకోకూడదు.
1: సో in this aspect of being brotherhood of man, those who are in America, Germany or Russia, they should not have separate brothers.
0: ఈ సాయిక సంతతి అయినటువంటి ఈ బ్రదర్స్ అందరి కూడాను ఒకే మార్గాన్ని అవలంబించాలి.
1: Thus this entire family, the children of Sai, who are all brothers, should adopt one path.
0: కొంతమంది పాశ్చాత్యులు మేము ఆడ మగ రెండు కలిసి మేము భజన చేస్తుంటాము, ప్రత్యేకంగా ఆడవారు వేరు మగవారు వేరు ఉండడానికి వీలు కాదు, ఇది మా సాంప్రదాయము, మా మొదల నుంచి వచ్చినటువంటి కల్చర్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కల్చర్ ను మార్చుకోవాలి, అది మార్చినప్పుడే నీవు భక్తులు అవుతావు. కానీ నా కల్చర్ నా కల్చరే అని నీవు పోతుంటుంటే నీవు ఏనాటికి నీవు భక్తుడు కావు.
1: సమ్ వెస్టర్నర్స్ ఆర్గ్యూ దట్ మెన్ అండ్ విమెన్ షుడ్ సిట్ టుగెదర్ అండ్ పెర్ఫార్మ్ ది భజన్ అండ్ దే సే దట్ ఈస్ అవర్ ట్రెడిషన్ దట్ ఈస్ అవర్ కల్చర్. But the fact is, so long as you talk up of your culture and stick to it and do not change, you do not become a devotee.
0: ikkada konni mana paata paddhatulu unnai ippudu nu bharatiyulu kani videshiyulu kani konni anavasaramainatundi paddhatulu manam tejinchali.
1: Here some of the old customs which are useless and which have no meaning, we have to give them up.
0: Idi aadhyatmika margam.
1: This is the spiritual path.
0: Chanchalangi Manakrishna Pramadi Balavadrudamani Mahavirudainatunte Surudainatunte Arjunude ee manasunu nenu arikattukolenu antunnadu.
1: The great hero Arjuna told Krishna, I am unable to control my mind.
0: Kanuka ee manasu oka pichikoti vantidi.
1: Your mind is like a mad monkey.
0: ఈ కోతిని మనం అరికట్టుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిబంధనలు మనం కఠినమైనట్టుగా మనం సాధించాలి.
1: టు కంట్రోల్ దిస్ మ్యాడ్ మంకీ వి విల్ హావ్ టు యాక్సెప్ట్ సమ్
0: హార్డ్. ఇంతే కాకుండా సమితి కానీ స్టడీ సర్కిల్ కానీ సేవాదళములకు కానీ ఏమాత్రం ఒకదానికోటి సంబంధ బాంధవ్యం లేకుండా ఎవరికి వారు మేము జరుపుకుంటూ పోవాలని కొంతమంది ఆశిస్తుంటారు.
1: Not only this, some people want to have the samiti, the sevadal or the study circle as if they are independent of each other and no connection between them.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not the right thing.
0: అన్నింటికీ సన్నిహిత సంబంధం అనేటువంటిది ఆ లింక్ ఉంటుండాలి.
1: There must be a close link between all these components.
0: చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది సేవా సమితి.
1: This finger is the సేవా సమితి.
0: ఇది మహిళా విభాగం.
1: The next finger is the mahila vibhag.
0: ఇది సేవా దళము.
1: The middle finger is the సేవా.
0: ఇది బాల వికాసం.
1: This finger is the బాల వికాసం.
0: ఇది భజన మండలి.
1: The last one is the భజన మండలి.
0: ఈ ఐదు ఒకదానికొకటి తెగొట్టేస్తే ఏముంటుంది ఇక్కడ?
1: If these five are chopped off and made independent, what remains?
0: ఈ ఐదు కలిసి పని చేసినప్పుడే ఒక కార్యాన్ని మనం సాధించగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫైవ్ వర్క్ టుగెదర్ కెన్ వి అచీవ్ ఎ టాస్క్.
0: కనుక ఇక్కడ అన్నింటికి కూడాను మన సమస్యలకంతా కూడా ఈ దేనికి అది ప్రత్యేకమైనటువంటిదిగా విభజించడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: హియర్ ఇన్ ఆల్ అవర్ ఆర్గనైజేషన్స్ యు థింక్ దట్ ఈచ్ కంపోనెంట్ క్యాన్ బి ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఇవన్నీ కూడా ఒక సముద్రంలో చేరినటువంటి నదుల వంటివిగా ఉంటుండాలి.
1: దే షుడ్ బి లైక్ ది మెనీ రివర్స్ విచ్ గో ఆన్ జాయింట్.
0: సముద్రంలో చేరక పూర్వము వేరు వేరు రూపనామములు ధరించి ఉంటుంటాది నదు.
1: The rivers have different forms and names before they merge into the ocean.
0: Tana ruchi kudanu pratyekanga untadi.
1: The taste of the river is also different.
0: Kani samudramlo koodina tachchadame roopa nama ruchulanu kudanu kolpoyi samudram yokka roopa nama ruchine anubhavistuntadi.
1: But once they merge into the river, they lose the distinctive name and form and they get the taste of the ocean itself.
0: Kanuka sarva deshiyulu kudanu saayi yokka aashayam lopala ekamai povali.
1: So all citizens of different countries in the matter of the Divine Sai, they should become one.
0: ఇక్కడ మరికొన్ని సందేహాలంతా కూడా కొంతమందికి కలత పెడుతూ ఉంటారు.
1: Here, some people are being troubled by some doubts.
0: ఇంటర్నేషనల్ అనేటువంటి దీంట్ లోపల మనము యావత్ ప్రపంచం యొక్క సత్యసాయి సంస్థల యొక్క కార్యకర్తల యొక్క భావాలను కొంతమంది చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: Here, in the international aspect of the organizations, some of the office bearers are not understanding the essentials.
0: World Council anetunte vaari yokka sambandha bandhavyanni kodanu vaaru chakkaga gurtinchatam ledu.
1: They are also not recognizing the type of connection with the World Council they should have.
0: Konni konni deshamulaku pratyekinchinatunte okka pratinidhini manam neeminchukovalani prayatnam chestunnam.
1: We are making an attempt to have some individual person who will be the leader.
0: Ee pratinidhini ee reetiga neeminchali?
1: How do we determine and decide?
0: Evaru neeminchali?
1: Who is to establish the leadership?
0: దీనికి మరికొంతమందికి కూడా కొన్ని ఆపోహలు ఉంటున్నాయి.
1: Some others too have got
0: this. అక్కడ ఉన్నటువంటి భక్తుల లోపల వారి యొక్క ఆశయాలను ఆధారం చేసుకుని భక్తుల యొక్క ఇచ్ఛ ప్రకారమే అక్కడ సెలెక్షన్ కావాలి అంటారు.
1: Some people think that depending on the views and notions of each one of the devotees, they should form who the leader is.
0: ఈ విధమైనటువంటి యొక్క కల్తలు ప్రారంభమైతే ఇది క్రమక్రమేణ ఒక పాలిటిక్స్ అంటారు చూడండి. అక్కడ కొన్ని కొన్ని రకమైనటువంటి ఎలక్షన్ గా తయారవుతుంది.
1: If these methods are adopted, there it will become something like an election in politics.
0: ఈ ఎలక్షన్ లోపల ప్రేమలు పూర్తి కొడును చచ్చిపోతాయి.
1: In such an election, all aspects of love completely disappear.
0: మన ప్రేమను కొడును మనము దుర్వినియోగం చేసుకుంటాం.
1: We will be misusing our love.
0: నిజముగా మనము ప్రేమను పెంచుకోవాలంటే ఎలక్షన్ లో మనం దిగ్గూడదు, సెలక్షన్ లో ఉండాలి.
1: Truly, if we want to promote love between brothers of Sai family, we should not enter election.
0: Ah, selection central test ద్వారా పోవాలి.
1: We should accept selection and not election.
0: ఎవరికెవరు వారికి వారు పోటాడుకొని వారికి వారి కలహములు పెంచుకొని విభాగముల చేత అనేక రకమైనటువంటి విషయాన్ని తర్కించుకోవటానికి ప్రయత్నించకూడదు.
1: They should not make an attempt to divide and discuss things in their own way.
0: ప్రేమ స్వరూపులారా, నిజముగా సత్యసాయి సంస్థలు ఎట్టి పవిత్రమైన భావాలు ఉంటున్నాయనేటువంటిది లోకం కూడా గుర్తిస్తూనే ఉంటుండాలి.
1: ప్రేమ స్వరూపాస్ ది వరల్డ్ ఇస్ ఆల్సో రికగ్నైజింగ్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ది సేక్రెడ్ ఐడియాస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది మైండ్.
0: బియ్యంలో చిట్టెడు మెతుకలు చిక్కకుండా ఉండవు.
1: If we have several bags of rice, it is quite possible always to find a few good grains.
0: సర్వ సామాన్యమైనటువంటి సంసారములు కనుక కేవలం మానవ మాత్రులుగా ఉండటం చేత ఏదో కొంతమంది తప్పులు చేస్తూ ఉండవచ్చును.
1: సిన్స్ we are all ordinary human beings, some in the large number will be making some
0: mistakes. అంత మాత్రం చేత సమస్తలకు ఏ మాత్రం కూడా దెబ్బ తగలదు.
1: Because of this situation, this organization as such is not going to
0: నిజంగా సత్యసాయి సంస్థలు చేస్తున్నటువంటి త్యాగము వర్ణనాతీతం.
1: Truly, the sacrifice being made by the Satya Sai organizations is beyond.
0: ఈ అన్నింటికి కూడాను మీ ప్రేమనే మూల కారణము.
1: For all these things, it is your love.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: సహనా భవతు సహనో భవంతు అని అనేక విధములుగా కూడాను వేదం ఉచ్చరిస్తూ ఉంటుండాలి. కానీ ఆ సహనం అనేటువంటిది పూర్వం నుంచి కూడాను పేర్లతో మాత్రమే తీరిపోతుండాలి. కానీ ఈ సహనాన్ని ఈనాడు సత్య సాయి సంస్థలు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఉన్నారు.
1: From time immemorial, the Vedas have been talking about patience and forbearance. That was only talking. But today, the members of the Satya Sai organizations are showing what true forbearance and patience can be.
0: ఈ సహనము ప్రేమ ద్వారానే లభిస్తుంది, కానీ ఇంకా అన్య మార్గంలో లభించేది ఉంటుంది కాదు.
1: This kind of forbearance and patience can come only through love, not through any other.
0: చిన్న ఉదాహరణమే చూడండి.
1: Look at a small example.
0: ఎంతమంది శ్రీమంతులు వచ్చి చేరారు.
1: There are so many wealthy people who have come.
0: ఎంత మంది సుఖపురుషులు సుఖస్త్రీలు వచ్చి చేరారు.
1: There are so many people who have enjoyed comfort.
0: ఒక క్షణమైన నడుమొంచి పని చేసేటువంటి వారు కాకుండా ఉండినటువంటి వారు కూడా వచ్చారు.
1: Many who have never done even an iota of work by bending have come here.
0: ఒక్కొక్కరికి ప్రత్యేకంగా 20x20 బెడ్రూమ్స్ ఉండినప్పటికీ వారికి అది ఇరుగ్గానే ఉంటుంటది.
1: Such of them, even though they had a bedroom of 20x20 solely for themselves, they would have.
0: అలాంటి సుఖపురుషులు అలాంటి శ్రీమంతులు అలాంటి ధనవంతులు అలాంటి ఐశ్వర్యవంతులు కూడాను ఈ ప్రశాంతినంలో ఎన్ని విధములైనటువంటి సహనంతో జీవిస్తున్నారో యోచన చేసుకోండి.
1: Just think, such wealthy persons, such people who were used to such comfort, how much patience and they're putting.
0: ఏ అనుకూలమును కూడాను ఆశించట్లేదు.
1: They are not wanting to have any kind of.
0: ఏ సుఖాన్ని కూడాను వారు వాంచించటం లేదు.
1: They are not wanting to have any.
0: ఎక్కడ చిక్కితే అక్కడ వారు ఇంత కష్టములైన కూడాను భరించుకుని స్వామి ప్రేమ నిమిత్తమై కాచుకొని ఉంటున్నారు.
1: They are willing to put up with any inconvenience for the sake of having Swami's love.
0: ఈ సహనం అనేటువంటిది మరి ఏ సమస్త ఎందుకని ఏ యొక్క సమావేశం ఎందుకని లభించదు.
1: This kind of patience cannot be seen in any other organization or any other congregation.
0: అంతే కాదు, ఇంకా అనేక సమస్యలు ఎందు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులైనటువంటి యొక్క వ్యక్తుల వరకు కూడా ఎన్ని రకమైనటువంటి సేవలు చేస్తున్నారు.
1: Not only this, in several of our organizations, starting from young boys until old people,
0: swartharaitamainatundi seva okka satya sai samastri endu maatrame untundani.
1: Selfless service can be seen only in the satya sai organizations.
0: Bharatadeshamunandu konni nelalaku pooramu paschima godavari turpu godavari jillalalo goppa lakshaladi prajalu cheyeetundi pushkaralani jariginayi.
1: In this country a few months ago, many people joined in the West Godavari and East Godavari districts for a function.
0: Krishna jillalo kudanu krishna pushkaralu kudanu vannamane jariginayi.
1: In the Krishna district as well, ceremonies relating to the Krishna river were performed.
0: Purushulu andulo chesinatvanti sevalu chuchinatvanti kannulike artham avutundi, kani maatadetundi murkulike em artham kudanu artham kaadu.
1: The service rendered by the men and women in these ceremonies can be understood only by the eyes which have seen them, but not for people who talk from a distance.
0: Akkada undinatvanti yokka aa ashuddhamunu enni vidhamulaga kudanu sahinchukoni varu poorchi parishuddham chesi pavitramainatvanti ritiga enta sevalu chesaru anetvanti kudanu okka deeniki daivame sakshi kani anulu sakshi kadu.
1: The dirt and the dust which they cleaned up and the selfless service which they gave could be understood, and the witness was only God. Others cannot understand.
0: Swami yokka putina pandaga vastundani kondanta aashito kaachukunnatvanti yokka aneka samasthala varu swami yokka sevakulu yokka sevane maaku swami seva ani bhavinchukoni dharmavaramunandu inka guntakallunandu inka konni karnulunandu ఇంకా ఇక్కడ బాగేపల్లి యందు అనేక విధములుగా కూడా కాచుకొని ఎన్ని విధములైన సేవలు చేస్తున్నారు వచ్చి పోయేటువంటి ప్రయాణికులు.
1: Many members of the organizations regarding that service to the devotees of Swami is service to Swami, and that Swami's birthday is coming very close. Such people at Dharmavaram and at Anantapur and various places, they have been doing service to the devotees in the feeling.
0: Manava seve madhava sevani rajakeeyallo kavalu kevalam uchcharistuntare kani satya sai samasthaleyindi idi pratyaksha swaroopanni dharistundadi.
1: That service to man is service to God is only being uttered in political organizations, but in the Satya Sai organizations, service to man is service to God.
0: Prema swaroopulara evaru vandinchina leka tiraskarinchina pogadina tegadina pongaku kungaku neevu nijamainatundi bhavamu cheta nee sevalu yendu neevu palgoni nee janmanu neevu saarthakam gaavinchukoni nee daivatvanni neevu anubhavinchutakai meeru pratigna pattali.
1: Whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty, and you must fructify your life by service.
0: Mukhyamuga ee samaveshamlo ninnayinchinatundi oka ninnayalu kevalamu kaagithallo cherchinanta maatramna prayojanam ledu.
1: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
0: Karma swaroopanni dharinchali.
1: They should be given a form of practice.
0: Prati okkaru kodanu anubhuti lopala మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ ఎస్టాబ్లిష్ దీస్ డెసిషన్స్ ఇన్ ప్రాక్టీస్.
0: కొందరు కొన్ని కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
1: సమ్ పీపుల్ ఆన్ సమ్ ఒకేషన్స్ దే ట్రాన్స్గ్రెస్.
0: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
1: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
0: కొంత కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
1: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
0: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
1: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
0: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
1: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
0: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
1: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
1: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
0: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
0: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
0: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
1: సచ్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ సచ్ ప్రైడ్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: నీవు కేవలం సేవకుడుగా నీవు తయారు కావాలి కానీ నాయకుడుగా నీవు తయారు కాకూడదు.
1: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
0: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
1: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫర్.
0: మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
0: ఇంకా రెండవది అసూయ.
1: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
0: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్రగ చేసుకుంటుంటారు.
1: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
0: ఈ అసూయ చెడ్డ రోగం.
1: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
0: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
1: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
0: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
1: ది డివైన్ అండ్ సేక్రెడ్ హ్యూమన్ నేచర్ ఇస్ చేంజ్డ్ బై హిమ్ ఇంటూ ఎ డెమోనియక్ నేచర్.
0: కనుక ఈ అసూయ అనేటువంటి ఒక రాక్షసుని మనలో ప్రవేశింపచేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ అలౌ దిస్ డెమన్ ఆఫ్ జెలసీ టు ఎంటర్ అస్.
0: ఇంకా ఆడంబరము.
1: నౌ కమ్స్ ది ఎగ్జిబిషనిజం.
0: వారేదో చక్కరగా చక్కెర పొంగలి చేసి పెట్టారు భజనకు, నేను ఇప్పుడు లడ్డు చెయ్యాలి అని ఆడంబరంగా పోకూడదు.
1: దిస్ ఎగ్జిబిషనిజం కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ దట్ వన్ భజన్ మండలి హ్యాస్ మేడ్ లడ్డూస్ టుడే అండ్ ఐ షుడ్ మేక్ an equal sweet.
0: Inka kontha mandi edo maroka vyakti oka goppa aadambaranga chesinte antakante inka goppa aadambaranga cheyalani dhanamunu vyayam chestuntadu.
1: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
0: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
0: Misuse of money is evil అన్నాడు.
1: Misuse of money is evil.
0: ధనము లక్ష్మి స్వరూపం అన్నారు.
1: Wealth is the form of Lakshmi.
0: దానిని కూడా మనం దుర్వినియోగం చేస్తే మన లక్ష్యాన్ని దుర్వినియోగం చేసినట్టు వారు మాత్రం.
1: ఇఫ్ వి మిస్యూజ్ లక్ష్మి ఇట్ మీన్స్ వీఆర్ మిస్యూజింగ్ అవర్ గోల్.
0: అవసరమైనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు తప్పక నీవెంతైనా కూడా నీ జీవితాన్ని దారబోసి రక్షించు.
1: When there is a need, you can spend any amount.
0: అనవసరమైనటువంటి విషయాల్లో పేరు ప్రతిష్టల నిమిత్తమై ధనాన్ని మాత్రం వ్యయం చేయకూడదు.
1: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
0: కనుక ఒక చిన్న మరొక విషయము.
1: There is one other instance.
0: చిన్న చిన్న విషయాలకు కూడాను చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
1: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
0: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
0: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
1: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
0: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
1: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
0: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చమెత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్
0: అమౌంట్. ఉదాహరణ మీకు చూడండి.
1: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
1: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
0: ప్రపంచ సమ్మేళనం జరుపుతున్నాము ప్రశాంతి నిలయంలో.
1: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఇంత గొప్పగా జరుగుతుండాలని తెలియనటువంటి వారంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
1: పీపుల్ హూ డూ నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
0: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
1: We have not
0: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
1: దిస్ కాన్ఫరెన్స్ దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
0: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
0: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
1: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
0: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంకా మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
1: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
0: డబ్బుతో పనే లేదు.
1: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ దిస్?
0: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి. కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
1: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
0: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: అనేక విభాగములు అయిపోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్, సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
0: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుతుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
1: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashanthi Nilayam, so you must conduct your programs.
0: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
1: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
0: this. Pane lede.
1: There is no need for money.
0: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
1: We must recognize it is these things that we should recognize.
0: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasoolu chesukuneetundi yokka tappu marganni anusaristunnaru.
1: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
0: Prema swarupulara adhikari ainatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru ee maatramu angikarinchakandi.
1: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
0: Inka katta kadapati vishayam emantunnaga ee samaveshamlo manamu noothanamainatundi oka paddhatini kudanu avalambinchali.
1: The last item which we should be explained to you is that in these conferences we should adopt
0: deshamlo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనుణ్ణి పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: from the time of the conference, each family to protect one poor man should be attempted.
0: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
1: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
0: ప్రతి కుటుంబం కూడాను ప్రతి దినము కూడాను ఒక్కనికైనా కూడా మనం అన్నం పెట్టి ఆదరించడానికి ప్రయత్నం చేయాలి.
1: Each family every day it should try and give relief to one person by giving him food.
0: అన్నపూర్ణ స్వరూపాన్ని ధరించినటువంటి యొక్క మన భారతదేశమును అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్నటువంటి వారికి ఒక్కడైనా ఆదరించే వాళ్ళు ఏంటంటే ఇది అన్నపూర్ణ క్షేత్రం అని ఎట్లా చెప్పాలి?
1: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying for food...
0: కనుక నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి, ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
1: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే is to give at least to one individual, needy individual, food every day by each family.
0: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: The true sadhana says that giving food to a hungry man is
0: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది.
1: Which God is there higher than the parents.
0: కొంతమంది తల్లిదండ్రులు ఇంటిలో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
1: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
0: ఇల్లు గెలిచి రచ్చ గెలుచు.
1: కాంకర్ ది హోమ్ అండ్ దెన్ కాంకర్ ది వైడర్
0: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
1: ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ ఫాదర్ అండ్
0: వారిని నీవు పూజించు.
1: వర్షిప్ యువర్ ఫాదర్
0: అండ్ నీవు ప్రసన్నుని గావించుకో.
1: యూ ప్లీజ్ దెమ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: కనుకనే తల్లిదండ్రుల కన్నా దైవం ఏది, జగదీ తపము కన్నా సత్యశీలం ఏది.
1: Where is the God which is higher than the father and mother?
0: Daya kante ekkuva dharma meedi.
1: Where is the dharma which is on a higher pedestal than the
0: father? Sujana sangati kanna chuda labham meedi. Sujana sangati kanna chuda labham meedi.
1: More than good company, what is there which is better and more profitable?
0: Krodambu kanna shatrutva meedi. Krodambu kanna shatrutva meedi.
1: Where is the greater enemy than anger?
0: Runamu kantenu narnaku roga meedi.
1: What is the disease which is worse than being indebted?
0: ధరణి అపకీర్తి కంటేను మరణమేది.
1: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్?
0: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది?
1: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్?
0: మరణ కంటే మించిన ఆదరణ ఏది?
1: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్?
0: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది? అన్నం బ్రహ్మ.
1: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
0: Kanuka deenulai vachi mana kadapa daggara nilchi amma annamu aakalavutunnadante atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
1: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
0: Ikkada inkokka vishayanni gamaninchali swami ee vidhanga chepparani kotta vinta paata rota. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్ బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
1: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్. బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్, సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
0: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
1: దిస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ గుడ్, దిస్ విల్ రిజల్ట్ ఇన్ హార్మ్.
0: మనం ఎవరికి పెడుతున్నామో ఎవరిని పోషిస్తున్నామో రెండవ వ్యక్తికి తెలియకూడదు.
1: Whom we are giving such food and whom we are protecting a second person.
0: ఇలాంటి ఆడంబరములు లేకుండ మన సమస్త యందు సోదరత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా మనము ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధంలో సల్పాలని నేను ఆశిస్తున్నాను.
1: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.